ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం, ఇవాళ 24వ రోజు.

రెయిన్బో స్టూడియోలో సమయం 6 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: 101.9.
1: గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీ అందరికీ ముందుగా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనందరికీ చాలా స్పెషల్ డే కాబట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి పిల్లలైతే స్కూల్స్, కాలేజెస్ కోసం, ఉద్యోగులు ఆఫీసులకు బయలుదేరే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. ఇవాళ మనందరికీ శుభప్రదం కావాలని కోరుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం క్షేత్రదర్శినిలో కొలనుపాక సోమేశ్వర ఆలయాన్ని దర్శిద్దాం. వింటూ ఉండండి, నేను మీ ఆర్జే మురళిని. మంచి మంచి భక్తి పాటలు, సోమేశ్వర ఆలయం, కొలనుపాకల సోమేశ్వర ఆలయం విశేషాలు కూడా వింటూ ఉందాము. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

0: FM Rainbow 101.9.
1: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. క్షేత్రదర్శనంలో మనం కొలనుపాక సోమేశ్వర ఆలయం దగ్గరికి వెళదాం అనుకున్నాం కదా. ఇది హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదాద్రి దివ్యక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరమే వీరశైవ మతాచార్యులు శ్రీ శ్రీ రేణుకాచార్యుల జన్మస్థలంగా ఉన్న కొలనుపాక సోమేశ్వరాలయానికి 1000 సంవత్సరాల ఘనచరిత్ర ఉందండి. సోమేశ్వర మహాలింగం నుంచి ఉద్భవించిన ఈ ఆచార్యులు వీరశైవ మతాన్ని ప్రపంచానికి బోధించి లింగంలోనే ఐక్యం చెందాడని ప్రతీతి. కొలనుపాక శివారు ప్రాంతాల్లో వివిధ సమయాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనాలు, దేవతా ప్రతిమల ఆధారంగా ఇక్కడ చరిత్రను మనం తెలుసుకోవచ్చు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ గ్రామంలో కాశీలో ఉన్నట్లుగా 18 సామాజిక వర్గాల మఠాలు కూడా ఉన్నాయి. ఇంకా మంచి సమాచారాన్ని తెలుసుకుందాము ఈ కొలనుపాక సోమేశ్వర ఆలయం గురించి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. కొలనుపాక సోమేశ్వరాలయం దగ్గర ఉన్నాం మనం. ఈ ఆలయానికి దగ్గరలో చండీశ్వర ఆలయం, తర్వాత కోటిలింగేశ్వరాలయం, భైరవస్వామి ఆలయం, రుద్రమహేశ్వరాలయం ఉంది, ఏకాదశ రుద్రాలయం ఉంది, మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉంది, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. వీరశైవ మత గురువైన రేణుకాచార్యులు చండికాంబా సహిత సోమేశ్వర ఆలయంలోని స్వయంభూలింగం నుంచి ఉద్భవించి చివరకు అదే లింగంలో ఐక్యమైనట్లు వీరశైవ కవి షడక్షరుడు రాసిన రాజశేఖర విలాసంలో ఉంది. వీరశైవ మతోద్ధరణ కోసం రేణుకాచార్యులు ఎంతో కృషి చేశారని ఈ గ్రంథంలో చెబుతారు. ఈ శైవపీఠానికి సంబంధించి వివరాల ప్రకారం తాను కేశుడనే శైవాచార్యునికి రుద్రమునీశ్వరుడనే కుమారుడున్నాడు. తాను కేశుని అనంతరం రుద్రమునీశ్వరుని లింగాయతు మతానికి అధిపతి చేశారట. ఆయన కొలనుపాక కేంద్రంగా వీరశైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేశాడని చెబుతారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శిని. నాతో నేను మీ అర్జయ్ మురళి. ఇప్పుడు ఒక మంచి పాట అండి, శివయ్య పాట.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రైన్బోలో మనం క్షేత్రదర్శనంలో కొలనుపాక సోమేశ్వరాలయం దగ్గర ఉన్నాం. ఘనమైన చరిత్ర కొలనుపాక చండికాంబ సహిత సోమేశ్వరాలయానికి ఉంది. 10-11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సోమేశ్వరుడు చండికాంబ దేవతలు నిత్య పూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక గ్రామం రాజప్రతినిధి స్థానంగా ఉండేదని సమాచారం. సైనిక పరంగా దక్షిణాపథంలో కొలనుపాక ముఖ్య కేంద్రంగా ఉండేదట. రాజులు, రాజప్రతినిధులు వివిధ స్థాయిల్లో ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్టు పరిసర ప్రాంతాల్లో దొరికిన శాసనాల్లో నిక్షిప్తమై ఉంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 పై క్షేత్రదర్శిని.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఎస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బో ఎఫ్ఎం అండి. ఇది మనం కొలనుపాక సోమేశ్వర ఆలయం దర్శనంకి ఎక్కడ దాకా వెళ్ళాం. క్షేత్ర దర్శనంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాకలో ఉన్న ఈ దేవాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు రోజు వచ్చిపోతుంటారు. మధ్యయుగానికి ముందు నుంచే ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా పేరుగాంచింది. లింగాకారంలో స్వామి దర్శనం, ఇక్కడ స్వామివారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ లింగం నుంచే జగద్గురువు ఉద్భవించి వీరశైవ మతాన్ని, సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేశారని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న సహస్రలింగేశ్వరుని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలాంబ ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ప్రధాన ఆలయంలోనే చండికాంబ అమ్మవారు కూడా ఉంటారు. కోరిన కోరికలు తీర్చమని అమ్మవారిని భక్తులు ముడుపులు కడతారు. కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయటం ఇక్కడ ప్రత్యేకత. వింటూ ఉండండి అద్భుతమైన కథనం. మనం చెప్పుకుంటున్నాం కొలనుపాక సోమేశ్వర ఆలయం గురించి. ఇప్పుడు మీకోసం ఒక మంచి శివాష్టకం అండి.

ఈ సోమేశ్వరలింగానికి పక్కనే కోటొక్కలింగం అత్యంత రమణీయంగా భక్తులను కనువిందు చేస్తూ ఉంటుంది. దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జూరపు పండ్లు ఆకారంలో చెక్కబడిన చిన్న చిన్న లింగాలన్నింటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఆలయం ముందు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఒకటి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం ఇంకా గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విశిష్టతలను తెలియజేస్తోంది. కళ్యాణ చాళుక్యులు కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది ఈ పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం. వీరశైవ జైన వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది ఇది. 4 రాష్ట్రాల నుంచి భక్తులు కొలనుపాక సోమేశ్వరాలయానికి తెలంగాణతో పాటు నిత్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి లింగాయతులు వస్తూ ఉంటారు. తమ ఆరాధ్య దైవం సోమేశ్వరునితో పాటు జగద్గురువు రేణుకాచార్యులను దర్శనం చేసుకుని వెళుతుంటారు. శివరాత్రి పర్వదినం రోజైతే ఇంకా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల పర్యటకులు వచ్చిపోతూ ఉంటారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై సరిగ్గా 70 కిలోమీటర్ల వద్ద ఆలేరు ఉంటుంది. అక్కడ ఆర్టీసీ బస్సులు దొరుకుతాయి మనకి. భక్తులు ఆలయంలో దిగిన తర్వాత ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు వెళ్ళవచ్చండి. ఆలేరు చేర్యాల మార్గంలో కొలనుపాక ఉంటుంది. అదండి ఇవాళ మనకు కొలనుపాక సోమేశ్వర ఆలయం విశిష్టతను మనం క్షేత్రదర్శనంలో తెలుసుకున్నాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. స్టూడియోలో సమయం 6:57 దాటి 24 సెకండ్లు అవుతుంది. సరిగ్గా 7 గంటలకు ఈ ఉదయం, సరిగ్గా ఉదయం 7 గంటలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వింటూ ఉండండి,

0: ఆకాశవాణి మరికాసేపట్లో 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: లాల్ కిలా లియే చల్తే హై జహాన్ సే ఆప్ భారత్ కే 80వే స్వతంత్రతా దివస్ కే అవసర్ పర్ ధ్వజారోహణ సమారోహ్ ఔర్ భారత్ కే మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్ర కో సంబోధన్ కా సజీవ ప్రసారణ సున్ సకేంగే. వివరణ దే రహే హై శ్రీ జైనేంద్ర సింగ్, సుశ్రీ నీలం మల్కానియా ఔర్ శ్రీ దేవేంద్ర త్రిపాఠీ.
2: हॉलमार्क का निशान देखकर ही आभूषण ले, क्योंकि BIS हॉलमार्क मतलब गुणवत्ता की गारंटी. जागो ग्राहक जागो. उपभोक्ता मामले विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: चाहे प्रेशर कुकर हो या बच्चों के खिलौने, ISI मार्क देखकर ही खरीदें, क्योंकि BIS ISI मार्क मतलब सुरक्षा की गारंटी. जागो ग्राहक जागो. उपभोक्ता मामले विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
2: MRP यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें. जागो ग्राहक जागो. उपभोक्ता मामले विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: PM जय अब गरीबों की जय बन गई है.
5: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना, पात्र परिवार के लिए 5 लाख रुपए का मुफ्त इलाज प्रति वर्ष प्रति परिवार. आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना ने दी है 60 करोड़ से अधिक भारतीयों को इलाज की चिंता से आजादी.
6: अब तक 12 करोड़ से अधिक मुफ्त इलाज हो चुके हैं, जिससे चिकित्सा खर्च में गरीब परिवारों की लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई है. अधिक जानकारी के लिए कॉल करें 1455555.
5: आयुष्मान भारत, अब इलाज की चिंता से आजादी.

మీరు ఇంతవరకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.
4: आइए सुनते हैं फ्लैग फाउंडेशन ऑफ इंडिया के प्रेसिडेंट श्री नवीन जिंदल का विशेष संदेश.
5: वंदे मातरम. प्यारे देशवासियों, आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. आज हम अमर शहीदों को नमन करते हैं और राष्ट्र निर्माण में जुटे हर भारतीय का अभिनंदन करते हैं. विक्रम 1 की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान. फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा हर दिन तिरंगा अभियान से जुड़े. जय हिंद, जय भारत, వందే మాతరం.
6: బతుకమ్మ పూల సోయగం,
7: బోనాల జాతర ఉత్సాహం,
6: ఒగ్గు కథల మేళవింపు,
7: పేరిని నిత్య వీరత్వం,
6: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
7: నిర్మల్ కళల అందం,
6: సకినాల రుచులు,
7: సర్వపిండి సాంప్రదాయం,
6: పల్లె జానపద సంస్కృతి నుంచి
7: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
6: ప్రతి కథను
7: ప్రతి గాథను
6: ఒడిసి పట్టి
7: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
6: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
9: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: ఇండియాస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ NMDC విషెస్ అ వెరీ హ్యాపీ అండ్ పేట్రియాటిక్ 80th ఇండిపెండెన్స్ డే.
0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
10: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
11: వింటేజ్ బార్జ్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
10: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
11: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
10: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
11: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

గర్జన. ఒరే జంతుకు కట్టాలి రా శిస్సు, నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్సందుకు కట్టాలరా? అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

స్టూడియోలో సమయం 9:59 దాటిపోయింది. 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి

0: అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యన రాష్టపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: గురజాడ అప్పారావుని ఆపనే ఏ గీత్ మే సభీ భారత్వాసియో కో దేశ్ ప్రేమ్ కా అమూల్య సందేశ్ దియా హై. ఉన్హోనే కహా హై, దేశ్ మున్ను ప్రేమించు మన్నా, మంచి అన్నది పెంచు మన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్. ఇన్ పక్తియో కా భావ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్. దేశ్ కా అర్థ కేవల్ మిట్టి హీ నహీ హే, దేశ్ కా అర్థ సమస్త జన సముదాయ హే. ముజే విశ్వాస హే కి సమాజ్ కీ భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గావ్ గావ్ మే, నగర్ నగర్ మే, భారత్ కే ఘర్ ఘర్ మే రహనే వాలే సభీ లోగ్ స్వస్థ, సుఖీ ఔర్ సమృద్ధ బనేంగే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ

ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్టపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సీఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్దిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, ఆ త్యాగనిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్ట్ జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: रेनबो 101.9।
1: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है। आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं।
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సాగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నెంబర్లకు కాల్ చేయండి.

0: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: బ్రో, ఆకలేస్తోంది, బిర్యానీ తిందామా?
2: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.
4: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అని పిలువబడే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నిటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశవృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. హైదరాబాద్లోని గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92% అధికంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా, పోస్ట్ పెయిడ్ బిల్లింగ్, స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా, అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జితో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 04023234701 నంబర్లకు కాల్ చేయండి.

0: 21వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ OTT ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబీ సేవలు
1: ILL, MPLS, VPN అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ BSNL.
2: Welcome back. This is Akashwani FM Rainbow 101.9. You'll be listening to Stumped, really from New Delhi for 17 minutes, a full 17 minutes of wonderful cricket stories. So stay tuned.
3: From the BBC World Service, in association with ABC and Akashvani, this is Stumped.
4: Hello and welcome to Stumped, your intercontinental hit of news, features and debate from the quirky world of cricket. I'm Alison Mitchell in a hotel room in Birmingham right now. Been on a road trip for the 100, but this is where the test summer for the men will conclude as well, with Pakistan touring. And I tell you what, the weather continues to be scorchio here in the UK.
5: Great to see you, Ali. Brett Sprigg here at the ABC in Sydney, where it feels like our summer is underway in mid-August. And that's why you've got me this week. Jim's in Darwin, watching the Australian men take on Bangladesh. Two tests that perhaps in isolation don't mean an awful lot, but will be vital to how Australia approaches this massive 12 months of test cricket.
6: Charu Sharma for Akashwani. I'm in a small town of Dindigul in Tamil Nadu, where I'm right in the middle of doing the Tamil Nadu Premier League. A fine tournament, no doubt. And of course, a beautiful ground surrounded by hills, very well looked after by the Tamil Nadu Cricket Association. And I suppose an indication of how cricket has spread and taken root in India, with grounds all around the country in superb shape.
4: Now, coming up on Stumped, we'll hear later in the show from all-rounder Moses Henriques on his decision to swap the green and gold of Australia for the green and red of Portugal. But first, Scotland and the Netherlands have criticised changes to the way teams will qualify for the 2027 Cricket World Cup. It follows the International Cricket Council's announcement.

0: soon with many other nations as well. So overall, I think it's a leadership role that he's now pursuing, and maybe it's paving the way for many others to consider, hey, I can go and play for some other country because I have some connections there. Great move. Well done, Moises.
1: Well, that's all we've got time for on Stumped for this week on Akash Vani. Don't forget to follow us on X. We're at BBCWS Sport and use the hashtag BBCStumped. And check us out on YouTube as well by going to the BBC World Service YouTube channel. Thanks to Chari Sharma and Brett Sprigg and to all of you for listening. We'll speak to you soon. Bye-bye.
2: Stumped is a BBC Sport production for the BBC World Service in association with ABC and Akash Vani.
3: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి. ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా, పోస్ట్ పెయిడ్ బిల్లింగ్, స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా, అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జితో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
4: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
5: वेलकम बैक. एक और बार स्वागत है. आपने सुना हमारा स्पॉन्सर्ड प्रोग्राम स्टम्प्ड जो रिले है न्यू दिल्ली से बीबीसी इंटरनेशनल और आकाशवाणी मिलकर आपके लिए सारी क्रिकेट की दुनिया की सारी वो इम्पोर्टेंट बातें आप तक लाते हैं. और ये होता है हर सैटरडे 11:30 AM से 11:48 तक. वेल, गाने तो इतने सारे पेट्रियाटिज्म पर एंड हिंदी के और मतलब बहुत सारी भाषाओं में भी, लेकिन वो गाना याद है आपको एयरलिफ्ट का तू भूला जिसे? बहुत ही खूबसूरत गाना है. इस गाने के बाद हम ज़रा ना वक्त की टोकरी में बैठकर पीछे मुड़कर देखते हैं और रफ़ी साहब, लता जी, इनकी आवाज़ में वतन के बारे में ऐसे ऐसे गाने हैं जो शायद ही अगर आज मैं प्ले ना करूं तो बहुत अफसोस होगा मुझे, है ना. चलिए ये खूबसूरत गाना सुना देती हूँ. एक और बार आप सबको स्वतंत्रता दिवस की ढेर ढेर सारी शुभकामनाएं. स्टे ट्यून्ड.

0: శ్రోతలందరికి బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: India's largest iron ore producer, NMDC, wishes a very happy and patriotic

0: రెయిన్బో 101.9
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
5: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
4: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
5: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
4: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
5: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
4: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
5: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
4: ప్రధాన ఈబీ సేవలు
5: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
4: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
5: భారతదేశ ప్రభుత్వ

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: वेलकम बैक. पता है आपको, वॉर जोन हो या आर्मी बटालियंस में जोश लाने के लिए ऐसे गाने गाए जाते थे और जाते हैं भी अभी भी, जो जवान को जोश जोश मतलब जवानों को सारे जोश में लाते हैं. बीट एयरफोर्स, आर्मी और नेवी, सॉन्ग्स हैव बीन देयर स्ट्रेंथ आई वुड से. और ये एक ऐसा गाना है, रफ़ी साहब की आवाज़ में, बलबीर जी और कोरस ने गाया है, ये देश है वीर जवानों का. अगर ये गाना सुन के जोश ना आए और क्या आए, बताइए, है ना. चलिए, लेट्स लिसन टू दिस वन एंड एंजॉय.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్, స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా, అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జితో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2GB డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబీ సేవలు
1: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.

0: किया जाए, और इफ आई स्पीक इन इंग्लिश, भाषा कोई भी हो, भाव भेद बिल्कुल नहीं है। हमारे प्यार जो हम देश के लिए, हमारा इतना सारा प्यार है, और आज वो प्यार बस उभर कर आ रहा है क्योंकि स्वतंत्रता दिवस है आज। और आज के दिन बहुत सारी बातें तो मैंने कर ही दी 10 बजे से लेके अब तक, लेकिन अभी है आपकी बारी। मुझे सुनना है कि वो कौन सी शायरी है या चार लाइन है, या दिल से आप क्या बोलना चाहते हैं। 80 साल हो चुके हैं इंडिपेंडेंस डे से, और आपकी यादें, कोई बातें, ऐसी अनकही बात, शायद कुछ कोई बात आप भूल गए हो, किसी गाने ने आपको वो बात याद दिलाया हो, इंडिपेंडेंस डे के विशेस देना हो, कुछ भी, बस कॉल कीजिए, नंबर घुमाइए 2323-0030-2323-4821-2970-4715। ये है मेरे नंबर्स, और मतलब मैं तो तैयार बैठी हूँ, तैयार है ना। आप बताओ कि क्या करें हम, क्या बात करें आप, क्या मैसेजेस भेजेंगे आप, कौन से गाने सुनना चाहेंगे आप, बस शो आप ही का है। चलिए देखते हैं हमारे पहले कॉलर कौन है। हेलो रेनबो।
1: हेलो रेनबो, जय श्री गुरु।
0: नमस्कार मंडी में पेरू
1: कितना पेर रमणय्या
0: रमणे गारु एला उन्नारु।
1: మూడు వారాలు మాకు అందుబాటులో
0: వచ్చా నేను, కానీ వేరే
1: ఈ రోజు మా అమ్మాయి దొరికింది, చెప్పమ్మా.
0: చాలా చాలా సంతోషం రమణ గారు. ఈరోజు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన భారత్
1: భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిలీజనర్స్కు, ఆర్జీలకు, మొత్తం అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: మీకు కూడా. మీ అనుభవాలు ఏమన్నా మీరు పంచుకోవాలనుకుంటున్నారా?
1: నా అనుభవాలు అంటే అమ్మా, నేను చిన్నప్పుడు మా మేనమామ ఒక ఆయన, తర్వాత మా బావగారు ఒకరు స్వాతంత్ర సమర యోధుల్లో, ఆయన అప్పుడు జైలు పోయినారు, జైలు పోయి వచ్చారు.
0: ఓ ఓకే.
1: మా బంధువుల్లోనే పోయి వచ్చారు అప్పుడు అంత. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటేమో, మనకు పెద్దలు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు, అయితే దాన్ని మళ్ళా ఎలా వినియోగించుకోవాలో అర్థం చేసుకోవాలా, మనం ఏం చేస్తున్నాము, మనం ఆయన వాళ్ళు తెచ్చిన దానికి మనం ఏం చేయాలి, మన కర్తవ్యంగా మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలమ్మా. మన వచ్చే మానవుడు కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో చేస్తాం, దుబారాలు చేస్తుంటాం. ఇప్పుడు మ్యారేజ్ లో విపరీతమైన ఖర్చులు పెడతాం, బర్త్డేలకు విపరీతం ఖర్చులు పెడతాం. ఒక బీద అబ్బాయిని చదివిస్తామా, ఒక బీద పిల్లోనికి ఒక డ్రెస్ తీస్తామా, అటువంటి విషయాలన్నీ కూడా మనము చేయాలమ్మా. చేయాలా, దుబారా ఖర్చులు జరిగించుకోవాలా, దేశానికి మనము సేవ చేయాలంటే మనం ఒకరికి అపకారం చేయకుండా ఉంటే అదే మంచిది అనమాట.
0: ఉపకారం
1: పర్వాలేదు కానీ
0: అపకారం
1: చేయకూడదు.
0: చాలా అద్భుతంగా చెప్పారు. ఇంగ్లీష్లో కూడా అంటారు, డోంట్ ఆస్క్ వాట్ యువర్ కంట్రీ హెస్ డన్ ఫర్ యూ, వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ కంట్రీ. మీరు దేశానికి ఒక వాలంటీరింగ్ కానీ, లేకపోతే ఎవరికైనా సాయం చేయడం కానీ, మన జీవితానికి అర్థం వచ్చేస్తుంది మనం ఎవరికైనా ఏదైనా చేస్తే కదండి.
1: నేను చేస్తా ఉంటాను మాటలు. నేను ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు చదివించినాం, దిప్పిద పిల్లలు చదివించినాము, వాళ్ళకు కొంచెం ఒకరికి ఉద్యోగం కూడా రెడీ చేసినాము. ఇంకొకరికి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు ఒకడు. కాబట్టి మనం ఏదైనా గానీ మన సేవ, సేవాభావం, మానవ సేవ, మాధవ సేవ,
0: అంతే.
1: అందరూ మానవులు ఒకటేరా, ఈ అంతరములు నీకెందుకురా అని పాట ఉంది కదమ్మా, మాయా మచ్చిందిరా
0: సినిమాలో.
1: కాబట్టి జీవితమే ఒక గారడిరా, నీవు నేననే భేదమొద్దురా.
0: చాలా అద్భుతంగా చెప్పారు. అతి త్వరలో ఆ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
1: ద్వారా నేను భగవంతుని కోరుకుంటాను.
0: చాలా ధన్యవాదాలు రమణ గారు.
1: దీర్ఘాయుష్మాన్ భవ.
0: ధన్యవాదాలు. ఆల్రైట్, ఆ నెక్స్ట్ కాలర్. హలో రెయిన్బో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
2: జై హింద్.
0: జై హింద్. ఆప్కా నామ్ బతాయే.
2: मेरे को नहीं पहचाने आप?
0: अरे मैं पहचानती हूँ हमारे लिसनर्स के लिए.
2: आपा तुम्हारी आपा.
0: मेरी आपा आप है ही. नाम के लिए. मैं जुबीन जी, कैसी हैं आप?
2: आज भी खुशी का दिन है, कल शेर खान भाई की बर्थडे है.
0: अच्छा,
2: फोन करे तो बिग विश कर दो आप, फिर कब आते नहीं मालूम.
0: बिल्कुल विश करूंगी
2: मैं
0: शेर खान.
2: खेत कटाई थी, फुला पिनाई थी, इतना खुश हुए.

0: कोई भी नहीं करे, मालूम ही नहीं बर्थडे ऐसा बच्ची बोल दी थी फोन पे, तो गई थी मैं घर पे,
1: अच्छा शेर खान
0: जिंदगी में एक
1: साहब,
0: बार बिना है। सब
1: वेरी वेरी
0: करते
1: हैप्पी
0: उन्हों करते
1: बर्थडे।
0: बोल दो।
1: वो
0: ठीक
1: सुन
0: है
1: रहे
0: और
1: तो
0: क्या है
1: बिल्कुल।
0: टॉपिक? यस
1: टॉपिक कुछ नहीं है, आप बस आज इंडिपेंडेंस डे है, विश कर
0: जाके हाँ
1: दीजिए।
0: जाके जय हिंद बोल के झंडा पकड़ के वो
1: आए, वेरी
0: स्लाइड
1: नाइस,
0: भी करी, स्लाइड
1: सैल्यूट भी करे आप।
0: स्लाइड भी करी हो, अच्छे है ना क्योंकि
1: थैंक यू मैजबीन जी, बहुत खुशी हुई
0: हाँ
1: आपकी आवाज सुन के।
0: हाँ
1: बाय बाय।
0: बहुत
1: ऑलराइट, हेलो रेनबो, हैप्पी इंडिपेंडेंस डे।
2: थैंक यू सेम टू यू। आई एम मंगा बास्टर किंडा बास्टर बात कर रही हूँ।
1: మంగ గారు ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత.
2: కాల్ కలవాలి కదా మరి, ఎంత ట్రైన్
1: అయ్యయ్యో,
2: ఉన్నాం
1: నేను 2 ఒక వారం ముందు నుంచి ప్రార్థిస్తూ ఉంటా మా కాలేజ్ అందరికీ కాల్ కలవాలని. ఈరోజు నేను అన్ని ఎక్కువ కాల్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అనమాట.
2: థ్యాంక్ యూ సో మచ్ 80 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి,
1: అందరికీ
2: బిగ్ సెల్యూట్ అవర్ జవాన్.
1: ఎస్,
2: మనం
1: వెరీ గుడ్.
2: చనిపోతామని తెలిసి కూడా దేశానికి సేవ చేస్తున్నారు కదా,
1: అవునండి, అవును.
2: వాళ్ళంత బాగా కాపాడుతున్నారు కాబట్టి మనం ఇంత హాయిగా ఉన్నాం ఇక్కడ.
1: అవును,
2: వాళ్ళు ఎండ వాన అనకుండా కష్టపడుతూ ఉంటారు, ముఖ్యంగా ఫ్యామిలీస్ ని వదిలేసి ఉంటారు కదండి.
1: అవునండి,
2: నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ కి మనం జోహార్లు అండి. ఏమి ఇచ్చినా మనకు రుణం తీర్చుకోలే,
1: పిల్లలు, పసివాళ్ళు, అమ్మ నాన్న,
2: నా ఎంత మంది ఎదురు చూస్తుంటారు కదా, ఇట్టి అయ్యి అబ్బా మీరు వేసిన పాటలు ఎంత కదా. ఏ
1: విన్నారా?
2: వతన్ ఇదో విన్నాను, ఏ వతన్ పాట వింటే మరి కన్నీరు కాసిన వాళ్ళు ఉంటారా.
1: అవునండి, ఈరోజు అయితే ఒళ్ళు ఇలా ఇలా ఇలా గుబురుగా చాలా సార్లు ప్రతి పాటకి.
2: లేదా లేదా ఎందుకంటే మనం ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్లాగ్ వేస్తాకి వెళ్తున్నాం వస్తున్నాం, మన పిల్ల చిన్నప్పుడు వెళ్ళాం మన పిల్లల్ని పంపిస్తున్నాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాక కూడా సీనియర్ అందరం వెళ్తున్నాం వస్తున్నాం, కానీ వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనం ఎంత చేసినా తక్కువే అండి,
1: తక్కువే.
2: నిజంగా కాస్త మనం వీర జవాన్ అండి. ఎంత మంది వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు కదా,
1: చాలా చాలా బాగా చెప్పారు.
2: వాళ్ళకి రుణం తీర్చుకోలేం, వాళ్ళందరికీ జోహార్లు. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కోసం చేసుకోరు,
1: అవును అవును అవును,
2: చేస్తున్నారని అంటే వాళ్ళ గురించి లేదా వేరే
1: అస్సలు స్వార్థం
2: వాళ్ళ
1: లేదు,
2: దగ్గర
1: అస్సలు స్వార్థం
2: లేకుండా
1: ఉండదు.
2: చేస్తారు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలంటే అంతకన్నా ఏం చేయలేం కదా. కాబట్టి మంచిగా ఉండాలి, మంచి నడవడిక ఉండాలి అందరికి. మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై హింద్,
1: థ్యాంక్ యూ, జై హింద్,
2: భారత్ మహాన్.
1: థ్యాంక్ యూ మంగ గారు.
2: Thank you so much.
1: Thank you. All right, let's see who is on the line. Hello, Rainbow. Happy Independence Day.
3: Hello, Rainbow. Good afternoon. Adab.
1: Good afternoon, Sher Khan sahab. कैसे हैं आप? कल आपका हैप्पी वाला बर्थडे है, it seems.
3: जी देखिए, मुझे तो याद नहीं था, मैं जबिन बाजी को याद था.
1: क्या बोल रहे हैं, खुद का बर्थडे याद नहीं आपको? कैसे याद नहीं है?
3: कभी याद नहीं रहता मेरे को दूसरे याद दिलाते बहन लोग जो चाहने वाले हैं वो.
1: इंडिपेंडेंस डे का एक दिन बाद, इंडिपेंडेंस डे ही आपको एक रिमाइंडर जैसा है कि कल आपका बर्थडे है.
3: हाँ, ये कुछ ये जब से इन्हों मनाने लगे ना तब से मुझे याद आ गया, ऐसा कुछ अच्छा लगा कि अरे वाह, इंडिपेंडेंस डे के बाद भी मेरा हैप्पी वाला बर्थडे आ रहा है बोलके
1: जी जी
3: थोड़ा माइंड में रख लिया मैं भी.
1: आज स्वतंत्रता दिवस के दिन आप कुछ कहना चाहेंगे हमारे लिसनर्स को?
3: हाँ, पहले सभी को सुनने वालों को सलाम कहना चाहूंगा, आदाब कहना चाहूंगा और सभी के लिए दुआ करूंगा, आपके लिए, सबके लिए. अल्लाह आप सबको खुश रखे, आबाद रखे, सेहतमंद रखे और हम सबको एक रहने की हिदायत दे, एक रखे नेक रखे. हमारे अंदर कोई भेदभाव ना हो, कोई ऊंच नीच ना हो, बस प्यार ही प्यार हो हमारे दिलों में.
1: जी
3: जी,
1: बस प्यार ही प्यार हो.
3: प्यार ही प्यार हो, आपस में कोई बैर ना हो, किसी से कोई झगड़ा लड़ाई ना हो. और होता भी है, मतभेद होना चाहिए लेकिन मन मुटाव ना हो हमारे अंदर.
1: जी
3: जी,
1: थैंक यू, थैंक यू.
3: आप खैरियत से?
1: मैं अल्हम्दुलिल्लाह अच्छी हूँ.
3: जी जी जी,
1: थैंक यू फॉर कॉलिंग, थैंक यू.
3: और एक गाने की रिक्वेस्ट.
1: जी जी, बोलिए ना.
3: कुमार सानू जी की आवाज में है. मेरा मुल्क, मेरा देश, मेरा ये वतन, शांति का, उन्नति का, प्यार का चमन, इसके लिए

0: ये तो निसार है
1: मेरा
0: मेरा
1: तन मेरा मन। बिल्कुल
0: वतन ऐ वतन ऐ वतन ऐ वतन ऐ वतन ऐ वतन।
1: अभी प्ले कर देते हैं, कोई देरी नहीं करेंगे हम प्ले करने के लिए, लेकिन आप इतना अच्छी अच्छा गाते हैं, आपकी आवाज़ इतनी अच्छी है। थैंक यू सो मच,
0: शुक्रिया शुक्रिया बेटी,
1: बाय बाय, टेक केयर। ऑल राइट, वी हैव अ स्मॉल कमर्शियल ब्रेक एंड विल बी राइट बैक। आप कहीं जाइएगा मत, खूबसूरत बातें हो रही हैं यहाँ पे। शो का नाम है वेल हेलो रेनबो, आज इंडिपेंडेंस डे स्पेशल, स्टे ट्यून्ड।
2: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా వాణిజ్య సంస్థలకైనా పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా, అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జితో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
3: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, పిఎం సూర్యఘర్ .gov.in.
6: श्याम, तुझे पता है तुम्हारे बाबूजी को कभी प्यार का पैगाम भेजना ही नहीं आया.
7: क्या कहती हो श्यामू की माँ?
6: और क्या, आपको जब भी प्यार जताना होता था हिंदुस्तान का झंडा भेज देते थे.
7: माँ जानती हो बाबूजी ने सबसे ज्यादा प्यार किससे किया है? इस मुल्क से, इस देश से.

0: జై జవాన్ జై కిసాన్, మనకి జై జవాన్ ఎంత ప్రాముఖ్యమో మన జై కిసాన్ రైతన్న కూడా అంతే ప్రాముఖ్యం మేడం.
1: అంతే, చాలా బాగా చెప్పారు. రైతన్న లేకపోతే మనం నోట్లో ముద్ద ఎలా దిగుతుంది?

0: ఏమాత్రం మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం.
1: చాలా థ్యాంక్స్ అండి, చాలా
0: నేనైతే
1: థ్యాంక్స్.
0: బ్లైండ్ పర్సన్ అండి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మేడం. ఉందే మాత్రం ఏమో
1: అయ్యయ్యో ప్లీజ్ అలాంటి
0: మంచిగా
1: మాటలు
0: చెప్తే మాత్రం
1: మాట్లాడు.
0: నాకు అలా కదండి, మంచిగా చెప్తే మాత్రం నాకు గిఫ్ట్ పంపించండి మేడం.
1: గిఫ్ట్? నా దగ్గర ఏం గిఫ్ట్ లేదు.
0: మన రేడియో తెరిపించండి, మన ఆకాశవాణి తెరిపించండి, మిమ్మల్ని ఏమంటే లేదండి, మన ఆకాశవాణి తెరిపించండి. ఫోన్లే మన బ్లైండ్
1: మీరు ఇచ్చే గిఫ్ట్,
0: చక్కగా చెప్పి.
1: మీరు ఒక విజువలీ ఛాలెంజ్డ్ అయి ఉండి మీరు ఫోన్ చేసి మీ మీ సమయాన్ని, మీ ఇంత అద్భుతమైన పాటని మాకు గిఫ్ట్ ఇచ్చారు, అందుకని చాలా ధన్యవాదాలు.
0: చాలా సంతోషం మేడం, థ్యాంక్ యూ
1: చాలా
0: మేడం. పోలీస్
1: సంతోషం.
0: మెహర్ బాబు మేడం,
1: మెహర్ బాబు గారు థ్యాంక్ యూ. వందే మాతరం మొదటిసారి రెడ్ ఫోర్ట్లో ఈరోజు ప్లే అయింది. ఇట్ ఈస్ ఇండీడ్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ కంట్రీ. వందే మాతరం చాలా పాత రికార్డింగ్ ఒకటి నా దగ్గర ఉంది, అది నేను ప్లే చేయాలనుకుంటున్నాను. జస్ట్ 1.5 నిమిషమే. ఇది ప్లే చేసిన తర్వాత మనం మన షోని ముందుకు సాగిద్దాం. ఇది విందామా, సంస్కృత్ టు హిందీ బ్యూటిఫుల్ వందే మాతరం వర్జన్. టేక్ ఇట్ అవే.

0: कितना अद्भुत है, कितना अद्भुत है। ये पुराने जो रिकॉर्डिंग्स होते हैं आकाशवाणी के आर्काइव से मैंने चुनकर लाया है आपके लिए। थैंक यू सो मच मेहर बाबा गारो अपाट पाड नंद को। यस अनदर कॉलर ऑन द लाइन। हेलो रेनबो।
1: हेलो जयश्री मैडम गारु, ఎలా ఉన్నారు మేడం గారు?
0: నమస్కారం
1: బాగున్నారా?
0: నమస్కారం రమేష్ గారు, చాలా చాలా బాగున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు.
1: ధన్యవాదాలు. సేమ్ టు యూ, మీకు మన శ్రోతలకి.

0: లాలస్య అందరూ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు.
1: వండర్ఫుల్ వండర్ఫుల్.
0: మేరే వతంతే లోగో జరయా కరో కుర్బానీ. ఈ పాట పాడిన లతా మంగేశ్ పాడినప్పుడు, ఫస్ట్ టైం పాడినప్పుడు జవహర్లాల్ నేను కంటకి
1: అవునండి, అవును అవును అవును.
0: కాదు మీరు నిజంగా పాట మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ అనిపిస్తుంది మేడం. పొద్దుంటే 2-3 సార్లు విన్నాను, ఇంకోసారి మీరు అయితే సంతోషపడతాను.
1: తప్పకుండా తప్పకుండా.
0: ఏం మేడం లాస్ట్ సాటర్డే కూడా రాలేదు, రాకపోతే
1: చాలా. ఇంకో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని అంతే.
0: కొత్త పిల్లలకి కొత్త అమ్మాయి కూడా బాగానే చేస్తున్నారు, కానీ మీరు వస్తే నాకు చాలా హ్యాపీ
1: అనిపిస్తాను.
0: అందరితో ఎంత మంచిగా మాట్లాడతారంటే, మన ఒక ఇంటి ఫ్యామిలీ రెయిన్బో ఫ్యామిలీ అట్లా ఉంటుంది అనమాట. మీరు మాట్లాడే చాలా బాగుంటుంది, మీరు మాట్లాడితే సంతోషం అవుతుంది. మీరు తెలుగు మాట్లాడితే నాకు ఇంకా సంతోషం, హిందీ కంటే మీ తెలుగులో చాలా నొస్తుంది అనమాట.
1: చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు.
1: ఎస్ ఎస్ తప్పకుండా. All right, rendu paatlu queue lo unnai. Hello Rainbow, happy Independence Day. Hello,
2: namaste Arjun.
1: Namaskar, aapka naam?
2: Hindustani dil se Hyderabad ji, main Iqbal baat kar raha
1: hu. Iqbal sahab kaise hai, kya kar rahe hai bahut din ke baad?
2: Allah ka karam hai, fazal hai
1: aapke messages
2: ka. Festival hai
1: ji,
2: अनेकता में एकता का फेस्टिवल.
1: बिल्कुल, अनेकता में एकता
2: फेस्टिवल है ये.
1: जी जी जी.
2: ऑल इंडिया वेरी वेरी हैप्पी हैप्पी
1: हैप्पी हैप्पी.
2: एक ऐसी खुशी है
1: जी
2: जो हमको 80 साल के बाद मिली है, और 80 साल से हम मना रहे हैं, और ये खुशी को दुबाला करने का एक नया मिशन है हमारे पास. यही है कि हम इसको आजादी से बहुत अच्छे तरीके से हर दिन हर पल नए नए योजनाएं निकाल कर उसको मनोरंजन में तो बदलते हैं.
1: बिल्कुल
2: हैप्पी होते हैं.
1: बिल्कुल बिल्कुल सही कहा आपने.
2: नए नए जो योजनाएं हैं उससे हमको ऐसा महसूस होता है बेहतरीन मनोरंजन सामान है. एक एनर्जी मिलती है,
1: एनर्जी और भाव. आज के दिन ऐसा कोई नहीं है जो सेलिब्रेट नहीं करता है हमारे भारत से.
2: और भारत के अलावा भी दूसरी जगह जब हमारा परचम लहराता है और अच्छा दिखता है.
1: जी जी जी, गर्व महसूस होता है, एक अलग तरीके का गर्व.
2: बाहर है
1: जी,
2: भाई बाहर है
1: जी जी,
2: पर उन्होंने जो बताते हैं तो मेरे को इतना अच्छा दिखता है, बहुत अच्छा, यानी कि दिमाग को शांति दिखती है.
1: जी जी जी,
2: जहनी सुकून मिलता है, और वहाँ से मेरे को भेजते हैं उन्होंने.
1: मैं आपको एक बात कहूं, मैं भी बाहर गई थी लेकिन बहुत कम समय, सिर्फ 6 महीने के लिए, और आप यकीन नहीं मानेंगे मेरा दिल बिल्कुल नहीं लगा, बिल्कुल नहीं. मैं भाग के वापस आ गई, क्योंकि लोग जो लोगों का प्यार यहाँ पे जो मिलता है ना, इकबाल साहब वहाँ पे कहा, कहीं पे भी कहा.
2: अनेकता में एकता का गुलिस्तान है ये फूलों
1: जी,
2: का
1: जी,
2: और
1: जी,
2: इसमें हर किस्म का जो फूल मिलता है ऐसी बाहर दुनिया में कहीं नहीं है.
1: जी जी सही बात.
2: और हमारे पास मोहब्बत का एक बेहतरीन अजूबा है जो ताजमहल मोहब्बत से बना हुआ. यही मोहब्बत की निशानी है, यही हमारी परंपरा है, अनेकता में एकता की परंपरा है. इसको हम लेके चल रहे हैं, ये हमारा फख्र है, ये हमारी शान है, ये हमारी इज्जत है.
1: बिल्कुल, थैंक यू सो मच कॉल करने के लिए, धन्यवाद. ऑलराइट, हेलो रेनबो, हैप्पी इंडिपेंडेंस डे.
3: गुड आफ्टरनून मैडम.
1: गुड आफ्टरनून सर, आपका नाम?
3: మేరా నామ నర్సిమా రెడ్డి మేడం, ప్రేమవతి పేట.
1: ఎలా ఉన్నారు నర్సిమా రెడ్డి గారు?
3: చాలా బాగున్నాను మేడం. లాంగ్ టైం.
1: లాంగ్ టైం ఏం లేదండి, లాస్ట్ వీక్ ఒక్కటి రాలేదు అంతే.
3: అంతేనా?
1: అంతే సార్. ఈ రోజు ఇండిపెండెన్స్ డే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా
3: పంచుకోవాలనుకుంటున్నారా? దానికైతే శుభాకాంక్షలు కంపల్సరీ చెప్పవలసిందే. ఇంకోటి నేను చెప్పేది ఏదైనా ముఖ్యంగా ఏంటంటే, 100-150 సంవత్సరాల క్రితం ఎవరైతే మన స్వాతంత్రం పోరాడి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పోరాడిందో వాళ్ళందరికీ, ఎవరు చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని ఎవరు గాని ఎంత ఇది గాని, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి మేడం.
1: బ్యూటిఫుల్, చాలా బాగా చెప్పారండి.
3: ఇదిగో మేడం, మీకు పాట వేయగలుగుతారా మేడం?
1: చెప్పండి.
3: ఒకటి ముందు వాడు ఆడలేదు కానీ ఒకటి, భారత్ కా రహనే వాళ్ళము భారత్ కి బాత్ బతాతో అని ఒకటి మంచి పాట ఉంది మేడం, ఓల్డ్ సాంగ్.
1: మే భారత్ కా రహనే వాళ్ళము నా నాకు అర్థం.

0: నేను ఇస్తాను.
1: పాట వేస్తే మీకు
0: తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్ బాయ్ అండి. ఓకే, ఇప్పుడైతే మూడు మూడు పాటలు ఉన్నాయి. ఇలాగే మాట్లాడుతుంటే పాటలు ఎవరు వేస్తారు? మళ్ళీ నేను పాటలు వేయలేదని చాలా నన్ను అలా ఇలా అనుకుంటారు. అందుకే పాటలు, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ కమింగ్ అప్ రైట్ నెక్స్ట్. అండ్ ఒక చిన్న బ్రేక్ అండ్ విల్ బి రైట్ బ్యాక్. స్టే ట్యూన్. దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో యాడ్స్ కలర్స్ యువర్ లైఫ్.
2: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.
3: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
4: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
3: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
4: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
3: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
4: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
3: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
4: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
3: ప్రధాన ఈబి సేవలు
4: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
3: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
4: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.

0: वेलकम बैक। आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9। रेनबो के साथ है लाइफ रंगीन। एक छोटा सा ब्रेक और हमारे कॉलर्स इंतज़ार कर रहे हैं। ज़्यादा इंतज़ार नहीं करवाएंगे, आज एक स्पेशल डे है ना, इसीलिए चलिए स्मॉल ब्रेक एंड विल बी राइट बैक।
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా, పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా, అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
2: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है। आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं।
0: वेलकम बैक। इतने सारे कॉल्स, चलिए देखते हैं कौन है लाइन पर। हेलो रेनबो, हैप्पी इंडिपेंडेंस डे।
3: థ్యాంక్ యూ అండి. మీ కూడా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
0: మీ పేరేంటి?
3: రేణుక అండి.
0: రేణుక గారు ఎక్కడి నుంచి? హలో,
3: అత్తపూర్.
0: అత్తపూర్ ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నారు? వేరే వాళ్ళు వినకూడదనా? మొత్తం హైదరాబాద్ ఏంటి, ట్విన్ సిటీస్ ఏంటి, మొత్తం ప్రపంచం అంతా మీ వాయిస్ వింటుంది. మీకు తెలుసా, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన స్టేషన్ ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు. సో మీకు స్వతంత్రత, ఐ మీన్ సారీ, చూసారా హిందీ వచ్చేస్తుంది, మీకు ఇండిపెండెన్స్ డే గురించి ఏమన్నా చెప్పాలని ఉందా, ఏమన్నా మెమరీస్ ఉన్నాయా?
3: ఏం చెప్పాలి అంటే, అప్పటి ఇప్పటి సరిహద్దుల్లో సోల్జర్స్ వల్లనే మనం ఇప్పుడు ఇంత హాయిగా ప్రశాంతంగా ఉన్నాం కదండి.
0: కరెక్ట్, చాలా చాలా కరెక్ట్ అండి.
3: వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
0: వెల్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇండీడ్.
3: థ్యాంక్ యూ.
0: ఎవరో వాళ్ళు, యునో, సంబడీ ఇస్ అవేక్ ఆల్ ద టైమ్ ఇన్ ద సోల్జర్స్. మనం మంచిగా నిద్రపోతుంటే వాళ్ళు ఎక్కడ మెలకుగా ఉండి మనల్ని గార్డ్ చేస్తారు. అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ ఏమి ఉండవండి తెలుసా మీకు, అక్కడే వాళ్ళు ఏదో వాళ్ళ పండుగ, అసలు యూనో పండుగలు అంటేనే ఏం లేదు. దే జస్ట్ కమ్ హోమ్, ఇంటికి వస్తేనే వాళ్ళకి పండుగ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ అబౌట్ ద సోల్జర్స్.
3: థ్యాంక్ యూ
0: రేణుక గారు.

0: Right. Let's see who is on the line. हेलो
1: हेलो
0: रेनबो.
1: हेलो रेनबो, नमस्कार।
0: नमस्कार जी, आपका नाम?
1: मेरा नाम वोलेटी प्रभाकर राव।
0: नमस्कार मंडी. हेलो नरू प्रभाकर राव
1: बाहुना
0: गारू.
1: प्रीति जिंता गारे ना
0: प्रीति जिंता गार
1: నేను ఒక్కళ్ళే మిమ్మల్ని హీరోయిన్ చేసేది
0: మీరు ఒక్కళ్ళే కావాలనంటారు, నేను నవ్వుతాను నాకు తెలుసు, బట్ లాస్ట్ టైం జయసుదేవ్ అన్నారు కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, సో ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: మీకు కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: మీకు కూడా అండి, మీకు కూడా థ్యాంక్
1: థ్యాంక్
0: యూ.
1: యూ థ్యాంక్ యూ. అయితేనమ్మా, ఏమిటంటే మేము చదువుకున్నప్పుడు వందే మాతరం జనగణమన ప్రేయర్ అని చెప్పుకుని ఉండేది ఉదయాన్నే స్కూల్లో. ఆ ఉన్నప్పుడేమో అది ఫస్ట్ అయిన తర్వాతనే అప్పుడు ప్రతిజ్ఞ అని చెప్పిన ప్రామిస్ చేయాలన్నమాట మనం.
0: ఓ,
1: ఇది నా భారతదేశము, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పిన ప్రామిస్ పోయిటరీ ఒకటి ఉండేది, ఒక ఎస్సే లాగా. అది చదివే వాళ్ళని కంపల్సరీ మాత్రం వందే మాత్రం జనగణమన. అప్పుడు చదువుతుంటుంటే మాకేమనిపి అంటే గుళ్ళోకి వెళ్ళి మనం ప్రార్థన ఎలా చేసుకుంటాం అలాగే
0: అలా
1: కూడా ఆ ఫీలింగ్ వచ్చేదన్నమాట, దైవంగా, దైవ భక్తితో లాగా.
0: అవునండి, అవును,
1: అంటే దేశభక్తి. ఇప్పుడేమో అప్పుడు ప్రేయర్ అనేవాళ్ళని ఇప్పుడేమో అసెంబ్లీ అని పెట్టుకున్నారు ఇప్పుడు స్కూల్స్ లో. అంటే ప్రేయర్నే అసెంబ్లీ అని పెట్టుకున్నారు. కానీ జనగణమన ఇవి ఇంకా ఇంప్రూవ్ చెయ్యాలని నేను కోరుకుంటాను అనమాట. ఎందుకనంటే కొంతమంది పిల్లలకి ఇప్పుడు వచ్చే పిల్లలకి అంత రావడం లేదు.
0: అంటే ప్రొనౌన్సియేషన్ అంటున్నారా?
1: వందే మాత్రం కానీ జనగణమన కానీ మరి వాళ్ళు కంపల్సరీ స్కూల్స్ లో వాళ్ళకి నేర్పించాలనేటట్టు కూడా పెట్టాలమ్మా. ఎందుకంటే అవి మంచి మనకి దేశ భవిష్యత్తును తెలిపే పాటలు అన్నమాట అవి.
0: ఖచ్చితంగా, అవును అవును అవును.
1: ఆ మహానుభావులు రాసినందుకు ఎక్కడున్నారో కానీ వాళ్ళకి చాలా చాలా మనం రుణపడి ఉండాలి.
0: శతకోటి వందనాలు అలాంటి లిరిక్స్.
1: వందనాలు,
0: చాలా ధన్యవాదాలండి.
1: ఓకే, నమస్కారం. వరేట్ ప్రభాకర్ రావు.
0: నమస్కారం. ఆల్ రైట్, సో దిస్ ఇస్ ఇట్. 8th ఇండిపెండెన్స్ డే మీతో జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరికీ, మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, ఫోన్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఒక చాలా అద్భుతమైన పాట. స్టే ట్యూన్డ్.
2: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.
0: ऑलराइट, सो समय बहुत ही कम है, तो गाना प्ले करने के बाद मैं गाने को रोकना नहीं चाहती हूँ, इसीलिए अभी टाटा बाय कहना है. 8 years ऑफ इंडिपेंडेंस, इंडीड अ वंडरफुल सेलिब्रेशन दैट आवर कंट्री इज सेलिब्रेटिंग. एंड टुडे वी रिमेंबर द फ्रीडम फाइटर्स, वी रिमेंबर द मार्टियर्स, वी रिमेंबर द सोल्जर्स एंड देयर फैमिलीज. मोस्ट इंपॉर्टेंटली, वी रिमेंबर वाई दे सैक्रिफाइस्ड for an India that could live freely, an India that could dream, an India that could stand tall. And wherever you are today, look at the tricolor. Pause, look at that flag. Take a moment, say it with pride, Mera Bharat Mahan. Well, happy 8th Independence Day. This is RJ Jayashree signing off. Jai Hind.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
3: Jashne Hyderabad. Savor the city's soul.
4: Welcome back. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Jashne Hyderabad, a unique cloud delivered the flavors of Hyderabad, the history of flavors of Hyderabad. తెలుసుకోబోతున్నాం ఇవాళ. సో ఆహా ఏమి రుచి తినరా మై మరచి అని అంటుంటారు. హైదరాబాదీ అనగానే హైదరాబాద్ బిర్యానీ, ఇర్రాని చాయ్తో పాటు సమోసా, తోడా ప్యాజ్ దాల్ కే భయా అని మనం చెప్తూ ఉంటాము. సో ఇవాళ టైప్స్ ఆఫ్ సమోసాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. జీ స్నేహి హైదరాబాద్లో స్టే విత్ మీ.

0: అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చెంచుకు కట్టాలి రాశిస్తు నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తు కొడుతుంది బతికే నీకు శిస్తందు కట్టాలరా
0: అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్రని పుల తండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.

0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దెన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Welcome back. So mana తెలంగాణ హైదరాబాదీయే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్ ఏదైనా ఉంది అంటే సమోసాకే మొదటి స్థానం ఉందండి. అండ్ సాయంత్రం వేడి వేడి టీతో క్రిస్పీ సమోసా తినడం ఈ హైదరాబాదీ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. అండ్ అందరికీ ఇష్టమైన సమోసా భారతదేశానికి చెంది

వంటకం కాదట తెలుసా. దీని వెనకాల కొన్ని శతాబ్దాల ఆసక్తికరమైన చరిత్ర ఉంది, అండ్ విభిన్న రకాలైన సమోసాలు కూడా ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

0: largest iron ore producer, NMDC, wishes a very happy and patriotic 80th Independence Day.
1: వెల్కమ్ బ్యాక్. సో సమోసాల మూలాలు మధ్య ఆసియా అలాగే పాత పర్షియా ప్రస్తుతం ఇరాన్ దేశాల్లో ఉన్నాయట. సో పర్షియన్ భాషలో సంబోసాంగ్ అనే పదం నుంచి సమోసా అనేది పుట్టింది. అండ్ పర్షియన్ భాషలో దీని అర్థం త్రిభుజాకార పేస్త్రీ అని. సో మొత్తానికి మరి భారతదేశం వాళ్ళు 13వ శతాబ్దము ఆర్ 14వ శతాబ్దం మధ్యలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మధ్య ఆసియాకు చెందిన వ్యాపారులు పర్యాటకుల ద్వారా ఈ వంటకం భారతదేశానికి పరిచయమైందట. సో ప్రసిద్ధ పర్యాటకుడు ఇబ్నా బటూటా అలాగే అమీర్ ఖుస్రో ప్రముఖ కవి వాళ్ళిద్దరు రచనలో అప్పట్లో రాజుల విందుల్లో సమోసాలు వడ్డించారు అని పేర్కొన్నారట. ఇక అసలైన పాత సమోసాల్లో బంగాళాదుంపలు ఉండేవి కావట. పూర్వం ఇందులో కీమా, ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే నింపేవారట. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు భారతదేశానికి బంగాళాదుంపలను పరిచయం చేసిన తర్వాత మన దేశీ రుచులకు అనుగుణంగా ఆలు సమోసా రూపాంతరం చెందిందట. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా,

0: 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఎఫ్టిటిహెచ్ 1111 ప్లాన్ లో
0: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
0: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబి సేవలు
0: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
0: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ BSNL.
2: आइए सुनते हैं फ्लैग फाउंडेशन ऑफ इंडिया के प्रेसिडेंट श्री नवीन जिंदल का विशेष संदेश.
3: वंदे मातरम. प्यारे देशवासियों, आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. आज हम अमर शहीदों को नमन करते हैं और राष्ट्र निर्माण में जुटे हर भारतीय का अभिनंदन करते हैं. विक्रम 1 की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान. फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा, हर दिन तिरंगा अभियान से जुड़े. जय हिंद, जय भारत, వందే మాతరం.
4: వెల్కమ్ బ్యాక్. సో భారతదేశంలో వివిధ ప్రాంతాల సంస్కృతి రుచులను బట్టి సమోసా అనేక రకాలుగా రూపాంతరం చెందింది. సో అందులో భాగంగా ఆలూ సమోసా ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందింది. అండ్ ఉడికించిన బంగాళాదుంపలు, పచ్చి బఠానీలు, గరం మసాలా స్టఫింగ్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి ఈ ఆలూ సమోసా తయారు చేస్తారు. నెక్స్ట్ ఆనియన్ సమోసా, అది హైదరాబాద్ కా ఫేమస్ సమోసా, ఆలూ అలాగే ఆనియన్ కూడా. సో విచ్ ఇస్ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనకి చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర చాలా ఫేమస్ అయింది. ఇది చిన్న సైజులో సన్నగా క్రిస్పీ పొరలతో లోపల వేయించిన ఉల్లిపాయ ముక్కలు అటుకులతో నింపబడి ఉంటుంది. అండ్ అలాగే కీమా సమోసా, దాన్ని లుక్మి అని కూడా అంటారు. ఇది హైదరాబాది ప్రత్యేక వంటకం. దీని గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

సమోసా పుట్టు పూర్వోత్తరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆలూ సమోసా అయిపోయింది, అలాగే ఉల్లి సమోసా గురించి కూడా మనం తెలుసుకున్నాము. లుక్మీ అంటే కీమా సమోసా. ఇది హైదరాబాదీస్ ప్రత్యేక వంటకం. దీన్ని మటన్ లేదా చికెన్ కీమాను మసాలాలతో ఉడికించి స్టఫింగ్గా వాడతారనమాట. వీటిని చతురస్రాకారంలో అయినా చేస్తారు, లేకపోతే దట్టమైన త్రిభుజాకారంలో అయినా చేస్తారు. ఇది హైదరాబాద్లో చాలా చాలా ఫేమస్గా అందరూ తింటూ ఉంటారనమాట, ముఖ్యంగా ఓల్డ్ సిటీ. అండ్ నెక్స్ట్ సింగారా, అది పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లో సమోసాను సింగారా అని అంటారు. సాధారణ సమోసాల కంటే కూడా ఇవి చిన్నగా ఉంటాయి. లోపల బంగాళాదుంప ముక్కలతో అలాగే వేరుశనగ పప్పులు, కొన్నిసార్లు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా స్టఫింగ్ చేసి పెడతారు ఈ సింగారాలో. సో ఇది బాగా పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ప్రాంతాల్లో దీన్ని తింటూ ఉంటారన్నమాట. సో సమోసా అనగా

0: మనందరికీ నోరు ఊరుతూ ఉంటుంది కదా, ఇంకా మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
1: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.
2: శ్రోతలందరికీ BSNL వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ BSNL.

భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్, స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా, అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యం

0: ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జితో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 04023234701 నంబర్లకు కాల్ చేయండి.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow! So it's like a cultural adda on radio.
1: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam! Telangana's heartbeat on air.
4: వెల్, మోడర్న్ అలాగే ఫ్యూజన్ వెరైటీస్లో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకట్టుకోవడానికి సరికొత్త రుచులతో సమోసాలు అందుబాటులోకి వచ్చేసాయి. విచ్ ఇస్ పనీర్ సమోసా. మసాలా దట్టించిన పనీర్ ముక్కలతో చేసే ఈ సమోసాని వెజిటేరియన్స్ వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది ఒక మంచి ప్రోటీన్ స్నాక్ అని చెప్తూ ఉంటారు. అండ్ చీజ్ కార్న్ సమోసా, ఇందులో స్వీట్ కార్న్స్ అలాగే కరిగించిన చీజ్ ఉంటుంది. ఆ రెండు కూడా పిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ. అండ్ ఇంకా కూడా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్

0: artist, iron ore producer, NMDC, wishes a very happy and patriotic 80th Independence Day. From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice.
3: వెల్ ఫ్రెండ్స్, పిజ్జా, పాస్తా, సమోసా, చాక్లెట్ సమోసా, డ్రై సమోసా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమోసాలు ఉన్నాయి. అండ్ చాలా రోజుల నుంచి వ్యాపార మార్గాల ద్వారా ఈ పరాయి దేశం నుంచి మన దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తమదైన మసాలాలు, రుచులను జోడించి సమోసాను పూర్తిగా దేశీయంగా మార్చేశారు. సో అలా ఇండియన్ సమోసా అంటే ఇవాళ జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళే లేరు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సమోసా. అండ్ హైదరాబాద్ లుక్మీ, ఉల్లి సమోసా, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఇన్ హైదరాబాద్ ది స్టైల్స్.

ప్రైవేట్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. పోస్ట్ పెయిడ్ బిల్లింగ్, స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లోనే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. కాశ్మీర్లోని 10 జిల్లాల్లోనూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం

0: FM Rainbow 101.9.
1: Welcome back. Good afternoon, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Double ka mita vintunaru with your jog, Dr. Deepani Danakavi. And once again, happy Independence Day to all. Aithe స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో మెరిసిన ఆకాశవాణి కళాకారుల ప్రత్యేక రూపకం వినబోతున్నారు. వ్యాఖ్యానం మరియు నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామ్ కుమార్ గారు. అయితే ఈ కార్యక్రమం కన్నా ముందు మనం అన్ని కమర్షియల్ స్పాట్స్ తర్వాత ఈ కార్యక్రమాన్ని వింటారు. స్టే ట్యూన్.
2: सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं. इंडियाज लार्जेस्ट आयरन और प्रोड्यूसर NMDC विशेस अ वेरी हैप्पी एंड पेट्रियोटिक 80th इंडिपेंडेंस डे.
3: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ PNG కనెక్షన్ తీసుకోండి. LPG కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా వాణిజ్య సంస్థలకైనా పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో CNG సహాయపడుతుంది. CNG వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. PNG ఇంకా CNG తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నంబర్లకు కాల్ చేయండి.
4: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో. తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
5: 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా BSNL అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
6: BSNL మొబైల్ ఆఫర్స్.
5: మొబైల్ నూతన మరియు MNP వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
6: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2GB డేటా, 100 SMS లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
5: BSNL హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
6: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
5: 25+ OTT ప్లాట్ఫామ్స్.
6: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
5: ప్రధాన EB సేవలు
6: ILL, MPLS, VPN అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
5: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
6: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ BSNL.
2: India's largest iron ore producer NMDC wishes a very happy and patriotic 80th Independence Day.
7: आइए सुनते हैं फ्लैग फाउंडेशन ऑफ इंडिया के प्रेसिडेंट श्री नवीन जिंदल का विशेष संदेश.
8: वंदे मातरम. प्यारे देशवासियों, आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. आज हम अमर शहीदों को नमन करते हैं और राष्ट्र निर्माण में जुटे हर भारतीय का अभिनंदन करते हैं. विक्रम 1 की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान. फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा, हर दिन तिरंगा अभियान से जुड़े. जय हिंद, जय भारत, वंदे मातरम.
9: आकाशवाणी

స్వాతంత్ర్యోద్యమంలో మెరిసిన ఆకాశవాణి కళాకారులు ప్రత్యేక కార్యక్రమం. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామ్ కుమార్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. వినండి స్వాతంత్ర్యోద్యమంలో మెరిసిన ఆకాశవాణి కళాకారులు.

భారత మాత దాస్య విముక్తి కోసం ఎందరో ఎందరెందరో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తమ జన్మ ధన్యం చేసుకున్నారు. పాలుగారు పసి పిల్లలు మొదలు పండు వృద్ధుల వరకు కుల మతాలకు అతీతంగా ఒకే మాటపై నిలిచి కదం కదం కలిపి మహోద్యమంలో పాల్గొన్నారు. కొందరు చరిత్రలో తమ పేరును నిలుపుకుంటే మరికొందరు చరిత్ర కందని వారుగా మిగిలిపోయారు. స్వాతంత్రానంతరం కొందరు ప్రజా జీవితంలోనే ప్రజాసేవకే తమ జీవితాన్ని ధారపూస్తే మరికొందరు వారి వారి వృత్తుల్లోనే శాస్త్ర జీవితాన్ని గడిపారు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎందరో కవులు కళాకారులు తమ తమ కళారూపాల ద్వారా జాతిని ఉత్తేజపరిచి ఉద్యమానికి చేయూతనిచ్చారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక కష్ట నష్టాలను చవిచూసిన కొందరు మహానుభావుల్ని అక్కున చేర్చుకుని ఆదరించింది ఆకాశవాణి. ఎందరో ఎందరెందరో ఆ మహోద్యమంలో పాల్గొన్నప్పటికీ ఈ కొద్ది సమయంలో కొందరు తెలుగు తేజాల్ని గుర్తుకు చేసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఒక దశాబ్ద కాలం పాటు విద్యా విషయ ప్రయోక్తగా పనిచేసిన సాహితీమూర్తి శ్రీ కందుకూరి రామభద్రరావు తన జీవితం తొలినాడల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొనటమే కాకుండా తన స్వగ్రామం రాజవరంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి సంస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారు. 1905 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరంలో జన్మించిన రామభద్రరావు చిన్నతనం నుంచే మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తన జీవితాంతం వాటిని కొనసాగించారు. తమ స్వగ్రామం రాజవరంలో చిత్తరంజన్ దాస్ పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వీరు వందలాది దేశభక్తి గీతాలు రాసి అనేక మందిని ఉత్తేజితుల్ని చేశారు.

తన జీవితాన్ని మహాత్మాగాంధీ సాహితీ రంగంలో విశ్వకవి రవీంద్రులు ప్రభావితం చేశారని తన తుది శ్వాస విడిచే వరకు చెప్పిన కందుకూరి రామభద్రరావు తన దైన శైలిలో స్వాతంత్రోద్యమంలో

ఆకాశవాణిలోకి కొన్ని దశాబ్దాల పాటు బావగారి కబుర్ల ద్వారా లక్షలాది మంది శ్రోతలకు సుపరిచితులైన శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇరు ప్రాయంలోనే అంటే 7-8 సంవత్సరాల వయస్సులోనే ప్రయాగ దేశభక్తి గీతాలను ఆలపిస్తూ లక్షలాది మందిని ఉత్తేజపరిచారు.

0: మహాత్మా గాంధీ, పండిత మదన్ మోహన్ మాలవ్య, చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్ ఇలా ఎందరో నాయకుల ఉపన్యాసాలకు ముందు ప్రయాగ ఉత్తేజకరమైన దేశభక్తి గీతాలు ఆలపించేవారు. ప్రతి సమావేశం ప్రారంభానికి ముందు వందే మాతరం గీతం తప్పనిసరిగా ప్రయాగ పాడేవారు. అందుకే వీరిని వందే మాతరం ప్రయాగ అని కూడా నాడు పిలుచుకునేవారు కొందరు పెద్దలు. 1909 నవంబర్ 20వ తేదీన విశాఖపట్నం దగ్గర గల పెదగాడి గ్రామంలో జన్మించిన ప్రయాగ నరసింహశాస్త్రి తన బహుముఖ ప్రజ్ఞా పాఠవాలతో తన 13వ సంవత్సరమే
1: తన స్వరానికి బంగారు పతకంతో విశాఖ ప్రజలచే సత్కరింపబడ్డారు ప్రయాగ నరసింహశాస్త్రి.

యాగ ప్రతిరోజు తెల్లవారుజామునే తిన్నేటి విశ్వనాథం తదితర దేశభక్తులందరినీ కూడగట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ప్రభాత భేరి పేరిట నగర సంకీర్తన చేసేవారు. వారి పాటల వల్ల ఎందరో ప్రభావితులై నగర సంకీర్తనలో పాల్గొనటమే కాకుండా స్వాతంత్రోద్యమంలోనూ చురుకైన పాత్ర

ప్రాంతంలో మద్రాసు ఆకాశవాణిలో నెలకు 5 రూపాయల వేతనంపై దళయ కళాకారునిగా చేర్చుకున్నారు. చలనచిత్ర రంగంలో కూడా ప్రయాగ నటుడుగా, గాయకునిగా, రచయితగా ప్రతిభను చూపారు. అనేక గ్రామ్ఫోన్ రికార్డులకు తన స్వరాన్ని, రచనల్ని అందించారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ వార్తలు, దేశ వార్తలు ప్రజలకు తెలియజేయటానికి ప్రారంభించిన బావగారి కబుర్ల కార్యక్రమంలో ప్రయాగ మాటలు పాటలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. 1948 జనవరి 30న మహాత్మాగాంధీ మరణించిన నాడు గాంధీజీ జీవిత చరిత్రను ఆసువుగా పురకథ రూపంలో చెప్పిన అద్భుత కళాకారుడు ప్రయాగ నరసింహశాస్త్రి దేశ స్వాతంత్ర్య దశమ వార్షికోత్సవం నాడు పండిత నెహ్రూ సమక్షంలో శ్రీరంగం గోపాలరత్నం, పింజమూరి లక్ష్మి, మల్లాది అన్నపూర్ణలతో కలిసి ప్రయాగ నిర్వహించిన కార్యక్రమం నెహ్రూ ప్రశంసలు పొందటం విశేషం.

తాను పనిచేసిన ఆకాశవాణి మద్రాసు విజయవాడ కేంద్రాల్లో వందలాది కార్యక్రమాలను జనరంజకంగా నిర్వహించారు ప్రయాగ్. ఆయనకి తీరని కోరిక ఒకటే, అదే స్వాతంత్ర సమరంలో జైలు జీవితం గడపలేదని. తాను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఆటలాడినా పాటలు పాడినా వారు జైలు వరకు తీసుకెళ్లి వెనక్కి పంపేవారని ఓ సందర్భంలో వారే స్వయంగా చెప్పారు. వారు రాసి పాడిన ఈ పద్యం వినండి ఓసారి.

విశేష ప్రజ్ఞా పాఠవాలు కలిగిన ప్రయాగ నరసింహ శాస్త్రి మన ఆకాశవాణిలో పనిచేయటం మనందరికీ గర్వకారణం. రేడియో అన్నయ్యగా రేడియో శ్రోతలకు చిరపరిచితులైన శ్రీ ఎడిద కామేశ్వరరావు 1930 సంవత్సరంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని కారాగారవాసాన్ని అనుభవించారు. 1913 సెప్టెంబర్ 12 తూర్పుగోదావరి జిల్లా ఏడిదిలో జన్మించిన ఆయన మండపేట రాజమండ్రిలో విజయనభ్యసించారు. కొంతకాలం గృహలక్ష్మి, ప్రజామిత్ర, మాతృభూమి పత్రికల్లో ఉప సంపాదకునిగా పనిచేసిన వీరు ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం పత్ర గారి వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1936 మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో బాలల కార్యక్రమం ప్రయోక్తగా చేరిన వీరు వందలాది బాలల నాటకాలు, పాటలు, దేశభక్తి గీతాలు రాసి పిల్లలచే పాడించారు. కావలిలో జన్మించిన ఆమంచర్ల గోపాలరావు గారు 1921 సంవత్సరంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో కార్యకర్తగా పనిచేశారు. 1930 జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కారాగారవాసాన్ని అనుభవించారు. పెద్దవాడ గోపాలరెడ్డికి సమకాలికునైన వీరు 1942 జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర సమరయోధుడే కాదు, గొప్ప నాటక రచయితగా కీర్తిగాంచారు. 2 తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పలు సినిమాలకు కళా దర్శకత్వం నిలిపారు. లేపాక్షి దేవాలయ శిల్పకళా వైభవం గురించి ఆంగ్లంలో ఒక గ్రంథాన్ని రాసిన ఆమంచర్ల గోపాలరావు ఆకాశవాణిలో ఉన్నత పదవులు పొందారు. మహాత్మాగాంధీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య

ఆహ్లాద ప్రభావం వల్ల జీవితాంతం కాదనే ధరించి నియమబద్ధ జీవితం గడిపిన వారు యదుకూరి గౌరీ శ్యామలాదేవి. 1930 ఆగస్టు 26న గుండుగొలంలో జన్మించిన ఆవిడ ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా పనిచేసిన విద్యాభ్యాసమంతా మచిలీపట్నంలో కొనసాగింది. శ్యామల చదువుకునే రోజుల్లోనే దేశభక్తి గీతాలు పాడుకుంటూ ప్రభాత వేడులో పాల్గొనేవారు. అలాగే నూలు వడకటం చేసేవారు. బ్రిటిష్ దమన నీతికి వ్యతిరేకంగా పలుసార్లు తమ స్నేహితురాళ్లతో కలిసి ధర్నాలు నిర్వహించడం చేసేవారు. అంతేకాదు హిందీ భాషోద్యమ వ్యాప్తికి కూడా విశేషంగా కృషి చేసిన శ్యామల ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1956లో చేరి హైదరాబాద్ ఆకాశవాణిలో పదవి విరమణ చేశారు. కొన్ని దశాబ్దాల పాటు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో కొందరు శాంతియుతంగా ఉద్యమాలను నిర్వహిస్తూ ఉంటే మరికొందరు అహింసా మార్గంలోనే స్వాతంత్రం వెంటనే సిద్ధిస్తుందని నమ్మారు. ఎవరి పద్ధతుల్లో వారు నడిచినప్పటికీ వారందరిది ఒకటే లక్ష్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య పతాకాన్ని దేశంలో అవనతనం చేసి మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేయాలని, తల్లి భారతిని దాక్ష శృంఖలాల నుంచి విడిపించాలి.

0: అహింసా మార్గంలో పయనించి తెల్ల దొరలను గడగడలాడించిన సమాచార ప్రసార శాఖకు చెందిన ఉద్యోగి ప్రతివాది భయంకరాచారి అని పిలువబడే వెంకటాచారి గురించి తెలుసుకుందాం. 1910 ఆగస్టు 10 తామరకోటలో జన్మించిన భయంకరాచారి కాకినాడ పిఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తన 19వ ఏటనే ఉప్పు కటారులపై దాడి చేసిన భయంకరాచారి సహాధ్యాయుడైన వేదాంతం సదానందంతో కలిసి హిందుస్థాన్ సేవాదళ్ శిక్షణ పొందారు. కాకినాడలో స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో నాటి పోలీస్ అధికారులు ముస్తాఫా అలీఖాన్, టొప్పల సుబ్బారాయుడు బ్రిటిష్ వారి మెప్పు కోసం స్వాతంత్రోద్యమకారుల్ని, ఉద్యమ సానుభూతి పరుల్ని తీవ్రంగా హింసిస్తూ ఉండేవారు. వారు జరిపిన అకృత్యాలను చూసిన భయంకరాచారి శాంతియుత పోరాటంతో ప్రయోజనం లేదని భావించి తన మిత్ర బృందంతో కలిసి సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. శత్రువుల్లో భయోత్పాతం కలిగించాలని పోలీస్ అధికారి ముస్తాఫా అంతమొందించాలనే లక్ష్యంతో బొంబాయి, కలకత్తా, పుదుచ్చేరిల నుంచి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకున్నారు. బాంబులు తయారు చేశారు. 1933 ఏప్రిల్ 6, 14, 15 తారీఖుల్లో ముస్తాఫా మీద బాంబులు ప్రయోగించాలని చూసి విఫలమయ్యారు. 15వ తేదీ సాయంత్రం వీరు బాంబులు దాచిన పడవలో అవి పేలటం వల్ల అనేక మంది గాయపడ్డారు. బాంబుల తయారీ వెలుడకు కారణం భయంకరాచారి అని విచారణలో తెలిసిన వెంటనే ఆయనకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ద్వీపాంతరవాసాన్ని విధించింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. జైలులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 46 రోజులు నిరాహార దీక్ష చేశారు భయంకరాచారి. 1937లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాధికారంలోకి వచ్చిన సమయంలో విడుదలైనప్పటికీ వారు బాంబుల తయారీ మానలేదు. భయంకరాచారి జీవితంలో మరో మహోజ్వలమైన ఘట్టం బ్రిటిష్ ప్రభుత్వ పతాకమైన యూనియన్ జాక్ను బహిరంగంగా తగలబెట్టడం. అప్పుడు జరిపిన లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడిన భయంకరాచారి అజ్ఞాతంలో ఉంటూ బ్రిటిష్ వారు భయపడే విధంగా పలు కార్యక్రమాలు చేశారు. పండిత గోవింద వల్లభ్పంత్, భగత్ సింగ్, ప్రకాశం పంతులు తదితర నాయకులతో సన్నిహితంగా మెలిగిన ఆయనకు భారత ప్రభుత్వం 27వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తామ్రపత్రంతో సత్కరించింది. మేము స్వాతంత్ర్యం కోసం పోరాడింది తామ్రపత్రాన్ని అందుకోవటానికి కాదని, స్వేచ్ఛావాయువులు అనుభవించడం కోసమేనని అదే వేదికపై పలికిన భయంకరాచారి చిరస్మరణీయు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని కఠిన కారాగార శిక్షను అనుభవించిన మరొక ఆకాశవాణి కళాకారుడు శ్రీ వెంపటి రాధాకృష్ణ కృష్ణా జిల్లా కనకవల్లి గ్రామంలో 8/3/23 జన్మించారు.
1: చిన్ననాటి నుంచే విప్లవ భావాలు పులిగిపుచ్చుకున్న వెంపటి
0: విప్లవ బంధాల్లో స్వాతంత్ర్యం కోసం పోరు సల్పారు. పోలీసుల చిత్రహింసలకు గురి కావటమే కాకుండా 6 సంవత్సరాలు కఠిన కారాగార వాసాన్ని అనుభవించారు. తొలుత చలనచిత్ర రంగంలో డబ్బింగ్ కళాకారునిగా పనిచేసి అనంతరం పలు చిత్రాల్లో కూడా నటించారు. రంగస్థల ప్రయోగాలు చేయటంలో దిట్టగా పేరుగాంచారు వెంపటి. 1964 ఆకాశవాణిలో అనౌన్సర్గా చేరారు. 25వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్రం వారిని తామ్రపత్రంతో సత్కరించింది. శ్రీ వెంపటి రాధాకృష్ణ ఆకాశవాణి శ్రోతల కోసం స్వాతంత్రోద్యమ విశేషాలతో పలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేశారు.

స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ మహాత్మాగాంధీ సిద్ధాంతాల ప్రేరణతో హరిజనోద్ధరణ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి నవంబర్ 1, 1897 పిఠాపురం దగ్గరలోని రావువారి చంద్రపాలెం గ్రామంలో జన్మించిన ఆయన వేశ్యా వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో సన్నిహిత పరిచయం కలిగిన కృష్ణశాస్త్రి 1933-1941 మధ్యకాలంలో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న సమయంలో మంగళ కాహాళి అనే పేరుతో దేశభక్తి గీతాలు వారు వెలయించారు.

చలనచిత్ర రంగంలో విశేషంగా రాణించిన దేవులపల్లి వారు 1945లో ఆకాశవాణిలో చేరి వందలాది గీతాలను రచించారు. వారు కళాశాలలో రాసిన ఈ గీతం వారికి అజరామరమైన ఖ్యాతిని సముపార్జించింది. తల్లి భారతికి నీరాజనాలు పలుకుతూ శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి.

స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఎన్నో దేశభక్తి గీతాలు రాసి మరెన్నో కార్యక్రమాలు చేసిన బాలాంత్రపు రజనీకాంతారావు గారిని ఈ సమయంలో స్మరించుకుందాం.

1920 జనవరి 29న నిడదవోలులో జన్మించిన రజనీకాంతారావు విద్యాభ్యాసం పిఠాపురం కాకినాడ విశాఖపట్నంలో జరిగింది. పసితనం నుంచే సంగీత సాహిత్యాలు పట్టుబడ్డ ఆయన అనంతర కాలంలో వాగ్గేయకారునిగా కీర్తిగాంచారు. తొలుత చలనచిత్ర రంగంలో రచయితగా సంగీత దర్శకునిగా విశేష ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించిన ఆయన 1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి 78 జనవరి 31న పదవీ విరమణ చేశారు. తన ఉద్యోగ పర్వ సమయంలో వందలాది గీతాలు రాసి స్వరపరచడమే కాకుండా ఎందరో గాయని గాయకులకు అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి పాటుపడ్డారు. ఎన్నెన్నో పురస్కారాలు పొందిన రజనిని సత్కరించడమే తమకు గౌరవమని పలు సంస్థలు భావించాయి. 1947 ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చిన అర్ధరాత్రి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అవర్ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం తర్వాత రజని రాసి స్వరపరిచిన మాదీ స్వతంత్ర దేశం గీతాన్ని ఆకాశవాణి వెంటనే ప్రసారం చేయటం ఒక మరపురాని మధురమైన సంఘటన.

ఒకటా రెండా వందలాది దేశభక్తి గీతాలు రాసిన వారు చిరస్మరణీయులు. దేశ స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో మనం ఇలా స్వేచ్ఛావాయువులు ఆస్వాదించేందుకు అహర్నిశలు శ్రమించి మాతృదేశ దాస్య విముక్తి కోసం నిరంతరం తపనబడుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తమ లక్ష్యాన్ని సాధించిన మహనీయులైన దేశభక్తులందరికీ నాటి స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న లక్షలాది మందికి అంజలి ఘటిస్తూ జై హింద్.

0: ఇంతవరకు మీరు స్వాతంత్ర్యోద్యమంలో మెరిసిన ఆకాశవాణి కళాకారులు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామ్ కుమార్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: స్టూడియోలో సమయం 3:40 కావస్తుంది. ఇంతవరకు మీరు స్వాతంత్ర ఉద్యమంలో మెరిసిన ఆకాశవాణి కళాకారుల ప్రత్యేక రూపకం విన్నారు. వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామ కుమార్ గారు.

0: సాగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్ తీసుకోండి, ఎల్పీజీ కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా, వాణిజ్య సంస్థలకైనా, పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జీ సహాయపడుతుంది. సిఎన్జీ వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పీఎన్జీ ఇంకా సిఎన్జీ తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఎందరో వీరుల త్యాగఫలం ఇవాళ మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. సో మనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఎంతో మంది వీరులు త్యాగం చేశారు. ఇప్పటికీ కూడా మన సరిహద్దులో సైనికులు నిలబడి మనందరినీ రక్షిస్తున్నారు, మన ప్రాణాలను రక్షిస్తున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక్కసారి ఆ సైనికులందరికీ సలాం చెప్తాం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వాళ్ళ కోసం డెడికేట్ చేద్దాం.

0: सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है। आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं।
1: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
2: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
1: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
2: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, 100 SMS అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
2: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ OTT ప్లాట్ఫామ్స్.
2: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబీ సేవలు
2: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
2: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణ్యతో పాటు సాయుధ దళాల అధిపతులు పాల్గొన్నారు. పార్లమెంటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా దానికి మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఎర్రకోట ప్రాకారం నుంచి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించే దిశగా ముందుకు రావాలని, భారతదేశ విధానాల రూపకల్పనలో మహిళలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకునే రోజు ఇదేనని పేర్కొన్నారు. భారత రాయభార కార్యాలయాలు, కాన్సులేట్లు ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక సమావేశాలతో జరుపుకున్నాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది భారత జాతీయులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల వెల్లడి పథకం నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. ఇది అర్హులైన పన్ను చెల్లింపుదారులకు నిర్దిష్ట పన్ను లేదా రుసుము చెల్లించి కొన్ని వెల్లడి చేయని విదేశీ ఆస్తులు, వెల్లడి చేయని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను ప్రకటించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బైతరిణి, బుడబలంగా, జల్కా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ది లిసనర్స్. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, స్వాతంత్ర యోధుడా, సాహస వీరుడా, పూరించరా నీ సమర శంఖాన్ని, ప్రదర్శించరా నీ యుద్ధ నైపుణ్యాన్ని. పరదేశీ పాలనలో నలుగుతున్న నీ జాతిని నిద్రలేపి వెన్ను తట్టి నడిపించర మునుముందుకు. నీ అడుగు జాడలని చూపించరా తమ భవితాని. చిన్న పెద్ద అంతా కలిసి పలుగు పారా పట్టుకొని పాలద్రోలి తిరిగి పరదేశులని. ఆనాటి అరాచకత్వం, ఈనాటి అమానుషత్వం మధ్య నలుగుతూ ఉన్న తల్లి భరతమాత, నీకు వందనం. నీకు లేదా ఇక నందనవనం. నిరంకుశ పాలనలో నిద్రమాని పోరాడితివి. రక్తసిక్త మాయ ధరణి రుద్రరూప ధారిణివై మేలుకొనవే ప్రతి భారతీయుని రక్తపు బిందువు నేటి భవితకు ఒక సింధు అని చాటి చెప్పవే. సో ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగఫలం ఇవాళ మనందరం ఇలా ఉండగలుగుతున్నాం. సో వి సెల్యూట్ దెమ్. అలాగే అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్. హరిహరులతో పాటు శక్తికి ప్రతిరూపమైన గౌరీదేవిని, సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తూనే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుని జన్మదిన వేడుకను కూడా ఎంతో వైభవంగా జరుపుకునే మాసం శ్రావణ మాసం. సో పూజల మాసంగా పరిగణించే ఈ శ్రావణ మాసంలో అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధం వేడుక కూడా వస్తుంది. లోగిళ్ళన్నీ ముత్యాల ముగ్గులతో, మామిడి తోరణాలతో కలకలలాడే శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా పర్వదినాలే. మరి శ్రావణ మాసం అంటేనే ఓ సందడి. సాంప్రదాయ వస్త్రాలను ధరించి మెరిసిపోయే ఆడపడుచులంతా పూజలు నోముల పేరుతో ఒకచోటికి చేరుతూ

0: సరదాగా గడిపే సమయమే ఈ శ్రావణ మాసం. మరి ఇవాల్టి మన స్నాక్ టైంలో భాగంగా శ్రావణ మాసంలో దొరికే అందరూ వాయనాలిచ్చే ఆ ఒక చిన్న ఐటెంతో ఒక మంచి స్నాక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఏంటి ఆ ఐటెం అని ఆలోచిస్తూ ఉండండి. ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ గాన ఐ విల్ బి బ్యాక్ అగైన్. డూ స్టే ట్యూన్డ్.
1: Largest iron ore producer, NM

0: को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్. సో అందరూ ఆలోచించే ఉంటారు, శ్రావణ మాసంలో ఏ ఇంట్లో అయినా సరే మనకి కనిపించేవి శనగలు. సో ఇరుగు పొరుగు వాళ్ళు ఆయనంగా ఇచ్చినవి కావచ్చు, ఇంట్లో నైవేద్యంగా పెట్టుకున్నవి కూడా కావచ్చు. ఇవన్నీ కాస్త మిగిలిపోతే తాలింపు వేసి పిల్లలకు పెట్టడము, లేకపోతే వాటిని ఉడకబెట్టి ఇవ్వడము చేస్తుంటాం. కానీ శనగలతో ఇంకా చాలా స్నాక్స్ చేయొచ్చు, వాటి గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్కమ్ బ్యాక్. సో చిల్లీ చెనా ఇది ఒక మంచి స్నాక్. సో నానబెట్టి ఉడికించిన శనగలు ఒక కప్పు, కారం పావు చెంచా, మొక్కజొన్న పిండి పావు కప్పు, అలాగే నూనె తగినంత వేయించడానికి, వెల్లుల్లి రిబ్బలు 2, అల్లం ఒక చిన్న ముక్క, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు 2 చెంచాలు ఉండాలి, క్యూబ్స్లా పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు ఉండాలి, అవి క్యాప్సికమ్ ముక్కలు కూడా పావు కప్పు ఉండాలి. ఆ తర్వాత మిరియాల పొడి పావు చెంచా ఉండాలి. అప్పుడు ఉడికించిన శనగల్లో ఉప్పు, కారం, ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ కూడా, మిరియాల పొడి కావచ్చు, అలాగే ఈ అల్లం వెల్లుల్లి రిబ్బలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా బాగా కలిపేసి స్టవ్ పైన మళ్ళీ కడాయిని పెట్టి కొద్దిగా వేడి నూనెని వేసి డీప్ ఫ్రైలో ఇవన్నింటినీ చేసి, ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం తరుగు, పచ్చిమిర్చిని కూడా వేయించి, ఉల్లికాడల తరుగు, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇందులోనే మనకు నచ్చితే సాస్ వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి వేసేసి ఉప్పు వేసి ఇవన్నీ దగ్గరికి వచ్చాక కొంచెం ఆయిల్ ఫ్రై చేసి కొంచెం ఇవన్నీ దగ్గరికి వచ్చాక, ఈ టమాటా రసం ఇవన్నీ వేసాక దగ్గరికి వచ్చాక మంచిగా ఈ శనగలని వేయించి దానిపైన కాస్త నిమ్మరసం కలుపుకొని తింటే చిల్లీ చెనా రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని మనం ఈవినింగ్ టైంలో స్నాక్గా తినొచ్చు, లేదా చిన్నపిల్లల స్నాక్ బాక్స్లో కూడా పంపించవచ్చు. ఇంకా చాలా చెనా స్నాక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ శనగలు తినటం వల్ల ఏం లాభం ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్. స్నాక్ టైంలో భాగంగా మనము శనగలతో చేసుకునే స్నాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఉడికించిన శనగలు 1 కప్పు, జీలకర్ర 1 చెంచా, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం చిన్న ముక్క, ఉల్లిపాయ 1, చాట్ మసాలా చెంచా, ధనియాల పొడి 1 చెంచా, కారం 1 చెంచా, బ్రెడ్ పొడి 3 చెంచాలు, మైదా 2 చెంచాలు అంటున్నారు. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. నూనె తగినంత, కొత్తిమీర తరుగు చెంచా, ఉప్పు తగినంత. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ ఉంటే మనం బోలెడు అనే వంటకాలు కూడా చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకపోతున్నాం శనగలతో తయారు చేసే టిక్కా ఆర్ శనగ వడలు అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు చెప్పిన ఇవన్నింటినీ కూడా బాగా కలిపి ఆ తర్వాత వాటిని చిన్న వడల్లా ఒత్తుకొని లేదా మీకు నచ్చిన షేప్లో, టిక్కా షేప్లో ఒత్తుకొని స్టవ్ పైన కడాయి పెట్టి చాలా వేడిగా ఉన్నప్పుడు మనము వీటిని వేసి అందులో డీప్ ఫ్రై చేసి వాటిని బయటికి తీసి హాయిగా ఈ టిక్కాలను మనం కాల్చుకొని తినొచ్చు అన్నమాట. సో వీటిని మనము ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగా తినొచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ శనగ టిక్కాలని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

నగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. పోస్ట్ పెయిడ్ బిల్లింగ్, స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా.

0: largest iron ore producer, NMDC, wishes a very happy and patriotic 80th Independence Day.
1: వెల్కమ్ బ్యాక్. శనగలతో మనము స్నాక్స్ ఎలా చేసుకోవాలి, ఏ రకాలైన స్నాక్స్ చేసుకుంటాము అనేది మనం స్నాక్ టైంలో మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు మనము శనగలతో హల్వా చేసుకుంటున్నాం. సో హల్వా ఎలా అంటే, శనగలని ఒక అరకప్పు తీసుకొని, నెయ్యి ఒక అరకప్పు తీసుకొని, చక్కెర లేకపోతే బెల్లం ఒక పావు కప్పు తీసుకొని, పాలు కప్పున్నర, యాలకులు రెండు, బాదం పలుకులు పావు కప్పు. మనకు నచ్చితే చాలా డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ నానబెట్టిన శనగలని ఉడికించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి నెయ్యి వేసి అది వేడిక్కిన తర్వాత అందులో శనగల పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు, నెయ్యి వేరయ్యేంత వరకు దాన్ని ఉడికించాలి. ఆ తర్వాత సగం పాలు పోసి అవి పూర్తిగా ఇంకేంత వరకు ఆగి, ఆ తర్వాత మనం ఈ బెల్లం, బాదం పలుకులు లేకపోతే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నేతిలో వేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపేసి, యాలకుల పొడి వేసి, మిగిలిన పాలను కూడా వేసి మరి కాసేపు ఉడకనిస్తే హల్వా ప్యాన్ అంచుల నుంచి వేరవుతూ ఉంటుందన్నమాట. హల్వా ప్యాన్ అంచుల నుంచి వేరవుతూ ఉంటుంది. సో ఈ హల్వాని వేడి వేడిగా మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తింటే సూపర్బ్గా ఉంటుందన్నమాట. అది మన హల్వా, శనగలతో హల్వా మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా.
1: వల్ల శనగలని సూపర్ ఫుడ్ అంటారు, బికాస్ ఇందులో విటమిన్ సి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో వీటిని వంటల్లో చేర్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణం కూడా వస్తుంది. వీటిల్లోని పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థ, అలాగే జీర్ణ వ్యవస్థను బాగా చేస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను కూడా బయటికి నెట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శనగల్లో B6 విటమిన్ ఉంటుంది, కాబట్టి అది హార్మోన్లోని హెచ్చు తగ్గులు కూడా రాకుండా చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి ఉంటుందన్నారు. త్వరలోనే ఆన్లైన్ విధానంలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు దరఖాస్తులు చేయొచ్చన్నారు. దేశం ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణంలో యువ భారతదేశం చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఏడాది వేడుకలు యువశక్తిని కూడా స్మరించుకుంటున్నాయి. ఒకప్పుడు బలహీన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రయత్నాల వల్ల 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు దేశ రాజధానిలోని తమ నివాసాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమృత్సర్లోని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అటారీ వాఘా జెయింట్ చెక్పోస్ట్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ చందేల్ జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పర్వీన్ కుమార అటారీ సరిహద్దు సమీపంలోని బీఎస్ఎఫ్ అమృత్సర్ బేస్ ఖాసా వద్ద జెండాను ఎగురవేశారు. ప్రపంచ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాయి. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, నాగరిక వారసత్వాన్ని ప్రాంతీయ ప్రపంచ సహకారంలో విస్తరిస్తున్న పాత్రను ప్రశంసించాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్, అర్జెంటీనా రాయబారి మారియానో క్యాసినో, శ్రీలంక హై కమిషనర్ మహిషిణి కొలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రాన్స్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్, కెనడా హైకమిషన్ కూడా భారతదేశ వారసత్వము, వైవిధ్యము, ఆర్థిక సామర్థ్యము, పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాయి. విశాఖ తీరంలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ప్రాణాలకు తెగించి రక్షించారు. రాయపూర్కి చెందిన పర్యాటకుడు సముద్రంలోకి దిగిన సమయంలో అలలు అతడిని లోపలికి ఈడ్చుకెళ్లాయి. అది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:04 దాటి 19 సెకండ్లు. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా భీష్మ విజయం కథ 3వ భాగాన్ని వినిపిస్తారు శ్రీ గజవెల్లి.

Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం వింటారు. రచన జి మురళీధర్రావు గారు, సంగీతం టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన, శ్రీ ఎస్కే జాఫర్ భాష, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ పాండురంగ ముతాలిక్, కీబోర్డ్ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ ఎన్ శివరామరెడ్డి, తబలా శ్రీధర్. ఎస్.

0: ఇంతవరకు మీరు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన జి మురళీధర్రావు, సంగీతం టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన, శ్రీ ఎస్కే జాఫర్ భాష, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ పాండురంగ ముతాలిక్, కీబోర్డ్ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ ఎన్ శ్రీవరం రెడ్డి, తబలా ఎస్ శ్రీధర్.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

Welcome back, 525 స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్. వెల్కమ్ టు తాజా ట్యూన్స్. 2026లో రిలీజ్ అయిన పాటలన్నీ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: లెనిన్ మూవీ నుంచి సాంగ్ విన్నారు ఎస్పి చరణ్, అలాగే వాగ్దేవి విజయలక్ష్మి గారు పాడిన ఈ పాట ఎస్ చాలా రోజుల తర్వాత అఖిల్ సినిమాల్లో ఇదొక పెద్ద హిట్ అయిందని అనుకోవచ్చు అని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు తండ్రి కొడుకులు నాగార్జున అండ్ అఖిల్. మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.
1: గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా వాణిజ్య సంస్థలకైనా పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది. సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలు 9154313838 లేదా 0402323470.

రామ్ చరణ్ పెద్ది మూవీ, అస్సలు ఏమన్నా యాక్టింగ్ ఆ రామ్ చరణ్. నిజంగా బార్న్ విత్ డైమండ్ స్పూన్తో పుట్టాడు, నాట్ ఈవెన్ గోల్డెన్ స్పూన్, చిరంజీవి గారి కొడుకులాగా. బట్ స్టిల్ ఎంత కష్టపడ్డాడు పెద్ది సినిమా కోసం. 3 రకాల వేరియేషన్స్ చూపించాడు, ఒక క్రికెటర్గా, అలాగే ఒక మల్లయుద్ధకారుడిగా, అలాగే ఒక రన్నర్గా. ఇట్ వాస్ రియలీ గుడ్. బట్ ఈ ఇయర్ పెద్ది మూవీ కూడా రామ్ చరణ్కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పచ్చు. అండ్ మరో బ్యూటిఫుల్ ట్రాక్, చాలా సంవత్సరాల తర్వాత ఎంతో స్ట్రగుల్ చేసి తన లైఫ్తో పోరాడి, బట్ ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా అన్న టైంలో చాలా బాగా ఆదరించి ఆమెకి నిజంగా ఓ పట్టం కట్టారని చెప్పొచ్చు, మా ఇంటి బంగారం సినిమా ద్వారా సమంతకి. సో ఆ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మెచ్యూరిటీ అన్నది ఎంతవరకు అవసరము అనేది ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నిట్లలో వీళ్ళందరూ కూడా సెకండ్ తరం వారసులు, పెద్ద పెద్ద హీరోలందరికీ పుట్టిన కొడుకులు. అండ్ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన సినిమాల్లో ఎలా ఉన్నారు, తర్వాత తర్వాత వాళ్ళ గ్రోత్ ఎలా కనిపిస్తుంది అనేది లెనిన్లో అఖిల్ అలాగే చూపించాడు, పెద్దిలో రామ్ చరణ్ చూపించాడు. ఇప్పుడు సేమ్ ఛాంపియన్ సినిమాలో శ్రీకాంత్ గారి అబ్బాయి కూడా అలాగే చూపించాడు. హియర్ వి గో విత్ దస్ బ్యూటిఫుల్ గానా ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్. గిరగిరగిర గింగిరాగిరా. స్టే ట్యూన్డ్.

ఎస్, మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు వాళ్ళ కొడుకు. మనం ఎక్కడో మహేష్ బాబు నిజం సినిమాలో చిన్న బాబు రావు చందమామ పాటల్లో చూసిన ఈ క్యూటీ బాబు ఇప్పుడు మనకు శ్రీనివాస మంగాపురం సినిమాలో కనిపిస్తున్నాడు. ఫుల్ మెచ్యూర్డ్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడనమాట ఈ బాబు. సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ శ్రీనివాస మంగాపురం.

0: सुनते हैं फ्लैग फाउंडेशन ऑफ इंडिया के प्रेसिडेंट श्री नवीन जिंदल का विशेष संदेश।
1: वंदे मातरम। प्यारे देशवासियों, आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज हम अमर शहीदों को नमन करते हैं और राष्ट्र निर्माण में जुटे हर भारतीय का अभिनंदन करते हैं। विक्रम वन की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान। फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा हर दिन तिरंगा अभियान से जुड़े। जय हिंद, जय भारत, वंदे मातरम।
2: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పైప్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ తీసుకోండి, ఎల్పిజి కంటే 30% ఎక్కువ ఆదా పొందండి. గృహ అవసరాలకైనా వాణిజ్య సంస్థలకైనా పరిశ్రమలకైనా పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ తో స్టోరేజ్ అవసరం లేకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిరంతర గ్యాస్ సరఫరా. అలాగే వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో సిఎన్జి సహాయపడుతుంది.

0: సిఎన్జి వాహనాలను ఎంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దాం. పిఎన్జి ఇంకా సిఎన్జి తో స్వచ్ఛమైన ప్రయాణం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తోనే సాధ్యం. వివరాలకు 9154313838 లేదా 0402323470 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఎస్ స్టూడియో క్లాక్ షోస్ 5:46. ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా ఊపిరితిత్తుల ఆరోగ్య జాగ్రత్తలు గురించి ప్రముఖ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ప్రముఖ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన శ్రోతలతో మాట్లాడటానికి ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఒక బిడ్డ జన్మించగానే మొదటి శ్వాస తీసుకున్నారు, ఈ భూమి మీద పుట్టారు అని డే టు టైమ్ మొత్తం అన్ని సెకండ్లతో సహా రాసుకుంటాం. అయితే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆఖరి శ్వాస, ఇది తుది శ్వాస అని చనిపోవటాన్ని నిర్ధారించడానికి, అంటే మనిషికి ఊపిరితిత్తులు అంత ఇంపార్టెంట్ ఉంది. ఊపిరే మనిషిని బతికాడా చనిపోయారని తెలియజేస్తుంది. ఇలాంటి ఊపిరితిత్తులకి ఎటువంటి రోగాలు సంక్రమిస్తున్నాయి, ఎందువల్ల రోగాలు సంక్రమిస్తున్నాయి?
1: ఇన్ జనరల్గా చూస్తే రోగాలు సంక్రమించడానికి మన శరీర తత్వము ఫిట్నెస్ అనేది ఒక కారణం. ఆ ఫిట్నెస్ అనేది పర్టికులర్లీ లంగ్స్ విషయంలో ఇంకా ఎక్కువ అవసరం. అంటే మన లంగ్స్ అనేటివి మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్ బాడీలో. మనము రోజు పీల్చే గాలి అది అంత మోతాదులో లంగ్స్లోకి వెళుతుంది. దాంతో పాటు రకరకాల క్రిములు వెళ్తాయి, రకరకాల టాక్సిన్స్ వెళ్తాయి, అదంతా మళ్ళీ మనం బయటికి పంపిస్తాము. బట్ లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని లోపలే ఉండిపోతాయి. ఆ క్రిములు కొంచెం మోతాదు మించితే అది లోపల డ్యామేజ్ అనేది స్టార్ట్ చేస్తుంది. బట్ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఫిట్గా ఉంటే, అంటే లంగ్స్ పర్టికులర్లీ ఫిట్గా ఉంటే, అది ఆ ఇమ్యూనిటీ అనొచ్చు, రెసిస్టెన్స్ పవర్ అనొచ్చు. సో దాన్ని ఆ ఇన్ఫెక్షన్ని, అంటే లోపలికి వెళ్ళినప్పుడు అది కలిగజేసే డ్యామేజ్ని అది కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మనం ఇంటర్నల్గా లంగ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, లంగ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అది చేయగలిగితే మనకి చాలా రకాల జబ్బుల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఒక లంగ్కే లిమిట్ కాదు, ఇన్ జనరల్ బాడీ ఇమ్యూనిటీ కూడా అంటే బాడీకి సంబంధించిన ఫిట్నెస్ కూడా బాగుండాలి. దాని రెసిస్టెన్స్ పవర్ స్ట్రెంగ్త్ అనేది కూడా బాగా ఉండాలంటే దానికి వేరే రకమైన జబ్బులు లేకుండా దాన్ని మెయింటైన్ చేయడం, అంటే లంగ్స్ హెల్త్ ఒకటే కాదు జనరల్ బాడీ హెల్త్ కూడా బాగుంటే, అది కిడ్నీ ప్రాబ్లం రూపంలో కావచ్చు, లివర్ ప్రాబ్లం రూపంలో కావచ్చు, ఇంకో రకమైన జనరలైజ్డ్ బాడీ, ఆర్ ఇన్ జనరల్ కొంతమంది మనం తినే తిండి కూడా, అంటే అది కరెక్ట్గా తినక మన బాడీ స్ట్రెంగ్త్ బాగా లేక, అంటే ప్రోటీన్స్ సరిగా ఉండక, కొంతమందిలో ప్రోటీన్ల మాత్ర చాలా తక్కువగా ఉండడం వల్ల, అవి ఇంపార్టెంట్ కదా యాంటీబాడీస్, అవి క్రియేట్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ని, ప్రోటీన్స్ అనేటివి ముఖ్యమైనవి. సో మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ బాగా లేదు అని అంటే దానివల్ల కూడా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ జనరల్ బాడీ ఫిట్నెస్ బాగాలేకున్నా కూడా, బాడీ కండిషన్ బాగాలేకున్నా, లంగ్స్ కండిషన్ బాగా లేకున్నా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవి లంగ్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంటాయంటే మనం దే ఆర్ ద మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్.
0: ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రోటీన్స్ తినాలని. సాధారణంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎంత పర్సెంట్ ఉండాలి, ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి?
1: అంటే ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్ అవి పక్కన పెడితే ప్రోటీన్స్ ఎంత లేదన్నా కూడా మనకి 25-40% అయినా కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటే మనకి సరిపడా బాడీ

0: బాడీకి స్ట్రెంగ్త్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అవి పాలు, గుడ్లు, నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్లో, మన వెజిటేరియన్స్ అయితే మోస్ట్లీ పప్పులు, ఇట్లాంటి బీన్స్, దినుసులు ఇట్లాంటి వాటిలల్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అవి తీసుకుంటూ అలానే వేరే వాడిని నెగ్లెక్ట్ చేయాలని కాదు, వేరే దానికి సంబంధించి కూడా మనకి కొంత పోషకాలు అవసరం, ప్రోటీన్స్తో పాటు వైటమిన్స్ అవసరం, ఫైబర్ అవసరం ఫుడ్లో, అలాగే ఫ్యాట్స్, కొన్ని మంచి ఫ్యాట్స్ అవసరం, అట్లాగే కార్బోహైడ్రేట్స్ వాటికి అవసరం కూడా ఉంటుంది మనకి. సో అన్నీ ఆ పర్మిటెడ్ మోతాదుల్లో మనం మెయింటైన్ చేయగలిగితే మనకి దానివల్ల బాడీలో హెల్త్ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
1: డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పుడు మంచిగా, నేను వెనకటి రోజులు అంటే ఊళ్ళల్లో ఉంటాం, పల్లెటూరులో మంచి గాలి లభిస్తుంది, ఇప్పుడు మనలాంటి మెట్రో సిటీల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక పొల్యూషనే ఉంటుంది సహజంగా, మరి వాటి నుంచి మన లంగ్స్ను కాపాడుకోవటం ఎలా?
0: వీలైనంత వరకు మనం ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని, అంటే ఇక మన పరిస్థితుల దృష్ట్యా మనకి ఉన్న ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే కనుక ఇంకా ఎక్కడో ఖచ్చితంగా సిటీలోనే ఉండాల్సి వస్తుంది, అది కూడా బాగా పొల్యూటెడ్ ఏరియాలో ఉండాల్సిన పరిస్థితులు ఉంటే వాటిని వీలైనంత వరకు మనం ఆ పొల్యూషన్ మనకు చేరకుండా ఎట్లా అవాయిడ్ చేయాలనేది ఆలోచించి దాని తగ్గట్టుగా ఉండాల్సి వస్తుంది. అది మనం ఆ పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి ఇంట్లో అవి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, అంటే కొన్ని అఫ్కోర్స్ వెంటిలేషన్ కూడా అవసరం, బట్ అట్ ద సేమ్ టైం ఫిల్టర్డ్ వెంటిలేషన్. అలాగే ఇప్పుడు మరీ ఇంకా మిడిల్ ఆఫ్ ది సిటీ ఉండి ఇంకా కంప్లీట్గా మనం దాన్ని అవాయిడ్ చేయని పరిస్థితులు ఉంటే ఇంట్లో కొంతవరకు ఏసీస్ విత్ ఫిల్టరింగ్ ఆప్షన్స్తో మనం దాన్ని వీలైనంత వరకు ఎక్కువగా మన ఇంట్లోకి చేరకుండా దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది, పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ నుంచి. క్రిములు లోపలికి వెళ్లకుండా మాస్క్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అట్లాగే కొంతవరకు ఈ పొల్యూషన్లో వచ్చే ఈ పార్టికల్స్ అట్లాంటి వెళ్లకుండా అవి కొంతవరకు ఆపుతాయి. ఈవెన్ కొన్ని రకాల టాక్సిన్స్ అండ్ ఫిల్టర్ లెవెల్ని బట్టి ఉంటుంది, ఆ మాస్క్ టైప్ని బట్టి ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ N95 మాస్క్స్ అయితే ఆల్మోస్ట్ 95% ఆల్ టైప్స్ ఆఫ్ ఈ క్రిములని వీటిని ఆపగలుగుతుంది, చాలా వరకు టాక్సిన్స్ కూడా ఆపగలుగుతుంది. కొన్ని ఇండస్ట్రియల్ గ్రేడ్ మాస్క్స్ ఉంటాయి, వాటి వల్ల పొల్యూషన్ అవాయిడ్ చేయొచ్చు. అంటే మామూలుగా బస్సుల్లో బైకుల్లో వెళ్ళే వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ ఉంటారు కానీ కార్లలో అయితే మనం విండోస్ క్లోజ్ చేసి లోపల ఏసీ వేసుకుని కొంత వరకు మనం పొల్యూషన్ అవాయిడ్ చేయగలుగుతాము. బట్ బైక్స్ అట్లాంటి వాళ్ళకైతే మాస్క్ యూజ్ చేయడం, హెల్మెట్ ఆఫ్ కోర్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు లోపల మాస్క్ కూడా హెల్ప్ చేయొచ్చు. బట్ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా అది ఎంతవరకు అప్లై చేయగలము, మనకి ఆ ప్రాక్టికాలిటీ ఏంటి అనేది చూసుకుని వీలైనంత వరకు మనం అది లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
1: డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల గురించి మనం చర్చించుకుంటే ఊపిరితిత్తుల్లో అంటువ్యాధులు కూడా ఇంకొక సెగ్మెంట్ ఉంది, ఈ అంటువ్యాధులు ఎలా వస్తాయి, ఎటువంటి అంటువ్యాధులు ఉన్నాయి?
0: ఊపిరితిత్తుల్లో అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు ఏవంటే ముఖ్యంగా చాలా కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో అవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఫ్లూ అని వింటూ ఉంటాం ఎప్పటికీ, ఆర్ కామన్ కోల్డ్ అంటాం జలుబు. సో ఇవన్నీ వైరస్ల వల్ల వచ్చే జబ్బులు, ఇవన్నీ రెస్పిరేటరీ వైరస్ల వల్ల వచ్చే జబ్బులు. వైరసెస్లో మళ్ళా కొన్ని ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్నే మెయిన్గా ఎఫెక్ట్ చేస్తాయి. సో అట్లాంటి వాటిల్లో ఈ ఫ్లూ అనేది చాలా, ఇన్ఫ్లుయెంజా వైరస్. అలాగే ఆ వైరసెస్లో కూడా ఇంకా రకరకాలు ఉంటాయి, మనం కోవిడ్ చూసాము, కోవిడ్ వైరస్ కూడా ఒక రకమైన రెస్పిరేటరీ వైరస్. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏ రకమైన క్రిమైనా కూడా దాన్ని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాము. కానీ వైరల్ పర్టికులర్లీ కామన్ అన్నిట్లోకి. సో వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, అట్లాగే కొన్ని రకరకాల రెస్పిరేటరీ రిలేటెడ్ వైరసెస్ ఉంటాయి, అండ్ కోవిడ్ అందులో ఇంకొకటి, స్వైన్ ఫ్లూ వచ్చింది అది కూడా ఒక రకమైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ వైరస్. సో అలా

0: సీజనల్గా వస్తాయి ఇవి. ఇవి అంటే ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలంగా ఉంటాయో, ఆ వైరస్ పెరగడానికి దోహదపడే వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి ఎక్కువగా నంబర్స్లో పెరిగి, అవి కూడా ఒక పేషెంట్లోకి చేరిన తర్వాత వాళ్ళలో వచ్చే జబ్బు ద్వారా దాన్ని దగ్గు జలుబు రూపంలో వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు గాల్లోకి వ్యాపించినప్పుడు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని పీలిస్తే మళ్ళీ ఆ తుంపర్లు వాళ్ళ లోపలికి ముక్కు ద్వారా లేదు నోటి ద్వారా గాలి పీల్చినప్పుడు వెళ్ళి లంగ్స్లో చేరి, ఆర్ కొన్నిసార్లు ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో గొంతు వరకు వెళ్ళి అక్కడ వరకు మాత్రమే ఇన్ఫెక్షన్ కలుగజేయచ్చు. కొన్నిసార్లు లంగ్స్లోకి వెళితే అది మొత్తం లంగ్స్లో ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, న్యూమోనియా రూపంలో అవి ఇన్ఫెక్షన్ కలిగజేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇన్ఫెక్షన్లో బారిన పడకుండా, అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు దగ్గి ఆ తుమ్మిన పరిస్థితుల్లో బయటకు వచ్చే తుంపర్లలో ఆ వైరస్ ఆర్ కొన్నిసార్లు బ్యాక్టీరియా కావచ్చు అది బయటికి రావడం వల్ల, అది పక్కన ఉన్న వాళ్ళు పీలిస్తే అది వాళ్ళ ఉపరితిత్తుల్లోకి వెళ్ళడం ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. కనుక ఆ ప్రాసెస్ని మనం అవాయిడ్ చేయాలి. సో అది ఎలా అంటే ఆ తుంపర్లు మనలోకి చేరకుండా మనం జాగ్రత్త పడాలి. సో దానికి మనం పీల్చే గాలిలో తుంపర్లు లేకుండా అవాయిడ్ చేయాలి, ఆ క్రిములు రాకుండా అంటే మనం మాస్క్ ధరించాలి. మాస్క్లో కూడా ఈవెన్ రెగ్యులర్ సింపుల్ మన క్లాత్ మాస్క్ కానివ్వండి, సర్జికల్ మాస్క్ కానివ్వండి, అవి అట్లీస్ట్ 50% వరకైనా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి. ఇంకా ఎక్కువ రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది ఆ ఒక పేషెంట్ దగ్గరికి మనం వెళ్తున్నాం అని అంటే దానికి సంబంధించి స్పెషలైజ్డ్ మాస్క్ N95 మాస్క్ అవి ఉంటాయి, అవి ఇంకా దాన్ని 95% వరకు కంట్రోల్ చేయగలుగుతాయి. రెండవది ఏంటంటే తగ్గినప్పుడు ఆ తుంపర్లు అనేటివి చుట్టూ ఉన్న వస్తువుల మీద పడి మనం దాన్ని టచ్ చేయడం వల్ల ఆ వైరస్ అనేది కొన్ని గంటల వరకు యాక్టివ్గా ఉంటుంది అందులో. సో ఆ తుంపర్లు మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మన చేతికి కానీ మన బాడీలో ఏదైనా ఏరియాస్ కానీ తగిలినప్పుడు మళ్ళీ వాటికి యాక్సెస్ దొరుకుతుంది, అవి మళ్ళీ మన రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి చేరుతాయి. సో ఆ కాంటాక్ట్ని అవాయిడ్ చేయగలగాలి అంటే ఈ సీజన్లో పర్టికులర్లీ. సో మనం ఈ టైంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కాంటాక్ట్ని అవాయిడ్ చేసి మనం మాస్క్ ధరించడం, పర్టికులర్లీ ఎవరికైతే రెసిస్టెన్స్ తక్కువగా ఉండి వీక్గా ఉండే పర్సన్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, సో చాలా కాలం జబ్బుల బారిన పడ్డ వాళ్ళకు, సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే అవి వాళ్ళకి రాకుండా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్లు ద్వారా గురి కాకుండా ఉండాలంటే పబ్లిక్ వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం తగ్గించాలి, వాళ్ళతో కొంచెం మనం దూరంగా ఉండటం, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అని మనకు తెలుసుకుంటే దూరంగా ఉండటం మంచిదంటారు.
0: అవును అవును.
1: అయితే డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉండాలి, హెల్దీగా ఉండాలి ఊపిరితిత్తులు అంటే ఏం చేయాలంటారు? అంటే ఆటలాడటమా, లేకపోతే వాకింగ్ చేయటమా, లేకపోతే యోగా చేయటమా, వీటిల్లో ఏ ప్రాసెస్ చేస్తే, అంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏం చేయమంటారు?
0: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి బాడీకి ఏ పార్ట్కైనా ఆరోగ్యం అంటే దాన్ని సంబంధించిన పోషణ ఇవ్వడం, దానికి కావలసిన కసరత్తు చేయడం, ఈ రెండు ఇంపార్టెంట్. ఇదే సేమ్ అప్లైస్ వాట్ అప్లైస్ టు బాడీ అప్లైస్ టు లంగ్స్ ఆల్సో. బట్ లంగ్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ అంటే ఏంటి? బ్రీదింగ్. లంగ్స్ కూడా కొన్ని మజిల్స్ సహాయంతో పనిచేస్తుంది, రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి, వాటిని స్ట్రాంగ్ చేయాలి. అవి ఏ మజిల్ అయినా ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే అది చేసే యాక్టివిటీ పెరిగినప్పుడు అది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. రెస్పిరేటరీ మజిల్స్ పని బ్రీదింగ్, కనుక బ్రీదింగ్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి.
1: డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

మీరిప్పటి వరకు ఊపిరితిత్తుల ఆరోగ్యం, జాగ్రత్తలు గురించి ప్రముఖ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశి.

0: Hi, hello, good evening, Hyderabad. Firstly, wishing you all a very happy 80th Independence Day. నేను మీ ఆర్జీ సవీరా. ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే మనకి అందరికీ చాలా స్పెషల్ డే. ఈ స్పెషల్ డే ఇంకా స్పెషల్గా మార్చాలి కదా.
1: అందుకే ఈ డేని ఇంకా స్పెషల్గా మార్చడానికి మీ ఆర్జే రాణా ప్రతాప్ వచ్చేసిండు. అండ్ ఆకాశవాణి వింటున్న శ్రోతలందరూ కూడా 80th స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే కొన్ని తేదీలు జస్ట్ క్యాలెండర్ తేదీలుగానే ఉంటాయి, కానీ ఆగస్ట్ 15th మాత్రం అట్లా కాదు. మన దేశం తన గొంతుకను తిరిగి పొందిన రోజు.
0: ఆగస్ట్ 15 అనగానే మనకి ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. కొందరికి ఫ్రీడమ్ మూమెంట్ గుర్తొస్తుంది, కొందరికి హక్కుల గురించి పోరాడాలి అని గుర్తొస్తుంది, అండ్ కొంతమందికి మనం ముందుకు నడవాల్సిన పయనం ఏంటి, మన బాట ఏంటి అన్నది గుర్తు చేస్తుంది. అసలు రానా, నీకేం గుర్తొస్తుంది ఇండిపెండెన్స్ డే అనగానే?
1: నాకు ఇండిపెండెన్స్ డే అనగానే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అంటే మన చిన్నప్పుడు ఆగస్ట్ 15 అంతే ఇవన్నీ ఏం కాదు, జస్ట్ జెండా వందనం. రేపు పొద్దున తెలియవాలి, తొందర తయారు కావాలి, జెండా వందనం పోవాలి, ఇదొక్కడే గుర్తొస్తుంది నాకు.
0: ఎగ్జాక్ట్లీ, అసలు ఆ అయాన్ చేసుకున్న వైట్ డ్రెస్, ఇంకా జేబుకి పెట్టుకోవాల్సిన ఆ జెండా, అండ్ దెన్ స్కూల్ గ్రౌండ్ అసెంబ్లీ గ్రౌండ్కి వెళ్ళి మైక్లో వినిపించే ఆ దేశభక్తి గీతాలన్నీ వినటం, అవన్నీ చాలా నాస్టాల్జిక్ అనిపిస్తున్నాయి కదా.
1: కానీ చివరిలో చివరిగా దొరికే ఆ లడ్డు బూందీ ప్యాకెట్ అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దాని వితౌట్ దట్ ఇండిపెండెన్స్ డే కంప్లీట్ అవ్వదు.
0: ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ అది కంప్లీట్ చేస్తుంది కదా ఇండిపెండెన్స్ డేని. చాలా మంది ఆ ఇండిపెండెన్స్ డే స్వీట్ కోసమే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా.
1: నేనైతే అట్లనే పోతుండే.
0: నిజమే రానా, అప్పుడు మనకి అసలు స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు, కానీ మనకి ఆ డే చాలా స్పెషల్గా అనిపించేది కదా.
1: అవును, ఇప్పుడు కూడా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆ చిన్న చిన్న జ్ఞాపకాలు మన ఇండిపెండెన్స్ డేని ఇంకా స్పెషల్గా చేస్తాయి, ఇంకా స్పెషల్గా గుర్తుండిపోతుంది.
0: అందుకే ఈ సాయంత్రం మనం అలా కాస్త హిస్టరీ పుస్తకాన్ని పక్కన పెట్టి మన చైల్డ్హుడ్ మెమరీస్ని, మన ఇండిపెండెన్స్ డే చైల్డ్హుడ్ మెమరీస్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం.
1: ఎస్, మన చిన్నప్పుడు ఆగస్ట్ 15 ఎలా ఉంది, మనకి ఫ్రీడమ్ అంటే అప్పుడు ఏంటి, అండ్ ఇప్పుడు ఏంటి ఫ్రీడమ్ అంటే. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో సో చిన్న చిన్న పిల్లలు డ్రెస్సెస్, వైట్ డ్రెస్ వేసుకుని క్యూట్ క్యూట్గా రెడీ అయ్యాను. సో ఆ మూమెంట్లో నాకేమనిపించింది అండ్ నీకేమనిపించింది అన్నీ కూడా షేర్ చేసుకుందాం ఈ షో.
0: ఈ సాయంత్రం జెన్ జీ షోలో మన జ్ఞాపకాలు, ఒక చిన్న ఇండిపెండెన్స్ డే జర్నీ, టైం బ్యాక్, అలా టైంలో బ్యాక్ వెళ్ళి, టైం మెషిన్లో అలా బ్యాక్ వెళ్ళి అలా మన చైల్డ్హుడ్ని ఒకసారి చూసేసొద్దాం. నేను మీ ఆర్జే సవీరా.
1: అండ్ నేను మీ ఆర్జే రాణా ప్రతాప్.
0: మీ అందరికీ మరోసారి

0: స్వాతంత్ర దినోత్సవ
1: శుభాకాంక్షలు.
0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు కేకే గారు పాడిన గుర్తుకొస్తున్న ఈ పాట వచ్చేస్తుంది, వినేసేయండి, మాట్లాడుకుందాం.
1: బికాస్ ఇప్పటిదాకా మనం అన్ని మాట్లాడుకున్నాం, చిన్నప్పుడు ఏమేమి గుర్తొస్తాయని చెప్పేసి దానికోసం ఈ సాంగ్తో మన డీని, మన షోని స్టార్ట్ చేసేద్దాం.

0: విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. మనమున్నాం టైం క్యాప్సూల్లో. అలా వెనక్కి వెళ్ళి జెన్జీ షోలో మనం చూస్తున్నాం అసలు చైల్డ్హుడ్లో మనం ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అని చెప్పి. రానా, నీకు అసలు ఈ ఆగస్ట్ 15th అన్నది ఒక 1 day సెలబ్రేషన్ అంటే నువ్వు ఒప్పుకుంటావా?
1: యాక్చువల్లీ ఇప్పుడేమో 1 day సెలబ్రేషన్ ఒప్పుకుంటాము, కానీ చిన్నప్పుడు మాత్రం అస్సలు కాదు. మినిమం 1 week ముందు నుంచే స్కూల్లో హడావిడి స్టార్ట్ అయిపోయేది.
0: అండ్ 1 week ముందు నుంచి సెలబ్రేషన్స్లో అసలు చాలా టీమ్స్ ఉండేవి కదా, ఎవరు మార్చ్ పాస్ చేస్తారు, ఎవరు కల్చరల్స్లో ఉంటారు, ఎవరు స్పీచెస్ ఇస్తారు, ఎవరు
1: డెకరేషన్ చేస్తారు, అండ్ ఎవరు మైక్ స్టేజ్ చూసుకుంటారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టీం ఉంటుండే. అండ్ అందులో మనకి నచ్చిన టీం దొరికితే పర్లేదు, కానీ లేకపోతే సార్ సార్ సార్, మేడం మేడం మేడం, ఈ టీం వద్దు, నా టీం ఉంటాను, అది ఆ గ్యాంగ్, నాది ఈ గ్యాంగ్ అని చెప్పి మేడం తలకాయ తింటుండే
0: కదా. నిజంగా. కానీ ఒక్కసారి టీంలో జాయిన్ అయిన తర్వాత మాత్రం క్లాసెస్ అన్నీ పక్కన పెట్టి అందరం కలిసి 1 week అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా.
1: అవును, ఆ ఒక్క వారం పాటు అది మనం చేసింది ఆట, మనం ఆడింది ఆట, పాడిందే పాట అన్నట్టు కంప్లీట్గా అది మన ప్రపంచం అయిపోతుంది. అంటే మార్చ్ ఫస్ట్ వాళ్ళు అడుగులు ఎట్లా వేయాలి, డ్యాన్స్ వాళ్ళు స్టెప్పులు ఎట్లా కలపాలి, అండ్ స్పీచ్ వాళ్ళు మాటలు సిద్ధం చేసుకోవాలి, అండ్ డెకరేషన్ వాళ్ళ స్కూల్ అంతా అందంగా మార్చాలి అని.
0: అప్పుడు మనకి తెలియకుండానే మనం ఒక విషయం నేర్చుకున్నాం కదా రానా, అసలు ఒక్కరి వల్ల ఏ ఈవెంట్ జరగదు. అందరం కలిస్తేనే, అందరం ఒక చెయ్యి వేస్తేనే ఆ సెలబ్రేషన్ అన్నది అందంగా తయారవుతుంది అని ఒక హిడెన్ మెసేజ్ నేర్చుకున్నాం మనం.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనకి చిన్నప్పుడు మనకు తెలియకుండానే మనం టీమ్ వర్క్ చేస్తుండే, అండ్ ఎప్పుడు ముందుండాలి, అండ్ ఎప్పుడు ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి, అండ్ ఎప్పుడు నాయకుడిగా ఉండాలో, అండ్ ఎప్పుడు మంచి అనుచరుడిగా ఉండాలో అని చెప్పేసి అప్పుడే మనకి తెలియకుండానే మనలో ఆ లీడర్ క్వాలిటీస్, మనకు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా బిల్డ్ అవుతుంది.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ సజెషన్స్ ఎట్లా ఇవ్వాలి, సజెషన్స్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పి కూడా నేర్చుకున్నాం కదా.
1: సో చూస్తే చిన్నప్పుడు నాటి స్కూల్ ప్రోగ్రాంలో అనిపించదు, కానీ ఆ చిన్న చిన్న పనులే మనలో కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ, లీడర్షిప్ లాంటి ఎన్నో విషయాలు నింపేసినాయి.
0: మరి రానా, నువ్వు చెప్పు, అసలు చిన్నప్పుడు నువ్వు ఏం రోల్ తీసుకొని ఉండే, ఏ టీంలో ఉండే చెప్దు. కానీ ఈ పాట మేమే ఇండియన్స్ అంటూ ఖడ్గం మూవీ నుంచి వచ్చేస్తుంది. దాని తర్వాత నీ చిన్నప్పుడు ఈ రోల్ ఏంటి, నీ టీం ఏంటి అందరితో షేర్ చేసుకుందాం.
1: ఇంకోటి మేమే ఇండియన్ సాంగ్ వచ్చే గ్యాప్లో ఈరోజు జస్ట్ బిఫోర్ ఈరోజే మా ఫ్రెండ్ పొద్దున ఫోన్ చేసి సినిమాకు పోదామన్నాడు. ఏ సినిమా అంటే ఖడ్గం. ఎందుకన్నా అంటే అరే 15th August ఈరోజు చూడాలి, అది కూడా మార్నింగ్ షోనే చూడాలి, ఈరోజు కాకపోతే ఈరోజు కూడా చూడబుద్ది కాదు ఈ సినిమా అని చెప్పి. సో మన డే అసలు ఈరోజు ఈ మూవీ లేకుండా చిన్నప్పటి నుంచి కుదిరేదే కాదు, కంప్లీట్ ఈ మూవీ కింద కూర్చొని చూడాల్సిందే మనం కంపల్సరీ.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ విత్ దోస్ మెమరీస్ అలా

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్ర.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 6:23 దాటి 45 సెకండ్స్ అవుతుంది. మనం ఉన్నాం జెన్ జీ షోలో. మనం మాట్లాడుకుంటున్నాం చైల్డ్హుడ్ మెమరీస్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. రానా, నేను నిన్ను అడిగాను అసలు చిన్నప్పుడు నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావు, అసలు ఏం చేసావు ఇండిపెండెన్స్ డే అని.
1: నాకు చిన్నప్పుడు అప్పట్లో ఏదైనా సరే కార్యక్రమం ఉంటే స్టేజ్ మీద ఉండాలని కోరుకుండేది, అండ్ కంపల్సరీ మనం స్టేజ్ మీద ఉంటుంది. ఒకసారి ఆగస్ట్ 15 స్టిల్ ఇప్పటికీ గుర్తుంది, మా టీచర్ వచ్చి రానా నువ్వు ఈసారి కంపల్సరీ స్పీచ్ ఇవ్వాలి అండ్ ఇస్తావు అని చెప్పేసి మా మేడం చెప్పారు.
0: నువ్వు వెంటనే ఒప్పేసుకొని ఓకే ఓకే అన్నావా?
1: ఇక తప్పదు కదా, మేడం చెప్పినాక బయటకు అట్లనే రైట్ ఓకే మేడం చేసేస్తానండి. కానీ లోపల మాత్రం గుండె దడదల్లా ఆడిపోయింది.
0: మరి ఎట్లా ప్రిపేర్ అయినావు రానా?
1: ముందు ఏం చేసిన ఆలకిలకి ఫ్రెండ్స్ కి హెల్ప్ తీసుకున్నా, దాని తర్వాత ముందు స్పీచ్ రాసుకున్నా, రాసింది నాకు నేనే చదివినా.
0: ఓకే,
1: తర్వాత మా ఫ్రెండ్స్ ముంగట ప్రాక్టీస్ చేసిన. ఇక వాళ్ళు ఏడాడు కదా, తెలుసుగా దోస్తులకి ఎట్లుంటారు, చేసినా సరే ఈగిలిస్తారు నవ్వుతారు. సో ఎక్కడెక్కడ నవ్వారు నేను తడబడి చూసి మళ్ళీ అక్కడ చేంజ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ ఆగస్ట్ 15 రోజు స్టేజ్ మీద పోయి స్టార్ట్ చేసిన. సో మొదటి 2 లైన్లు తడబడ్డా కానీ పర్లేదు, మేనేజ్ చేసిన.
0: తర్వాత ఏమైంది, బాగా ఇచ్చేసినావా స్పీచ్ అంతా?
1: ఇక చెప్పినాగా ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. సో ఫస్ట్ స్టార్ట్ చేసిన, ఇక ఒక్కసారి మొదలు పెట్టాక నా మాట నేనే వినను అన్నట్టు కంటిన్యూగా స్పీచ్ చెప్పేసిన. ఇక స్పీచ్ అయిపోయినాక క్లాప్స్, ఇప్పుడు స్టిల్ అది గుర్తొస్తుంది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేను మీ ముందు ఇట్లా మాట్లాడుతున్నా, ఆర్జే రానాగా ఉన్నా.
0: దాట్స్ సో బ్యూటిఫుల్ రానా. అసలు నువ్వు చెప్తుంటే నాకు కూడా నా చిన్నప్పటి ఆగస్ట్ 15 గుర్తొస్తుంది అనమాట.
1: నీకు కూడా ఉందా ఇట్లా ఏదైనా సరే స్పీచ్ అనుభవం?
0: నాకు స్పీచ్ కంటే ఐ థింక్ నాకు ఎక్కువ బాగా ఇష్టమైన మెమరీస్ ఏంటి అంటే, నేను చిన్న ఉన్నప్పుడు డాన్స్ టీంలో ఉంటుండే, ఇంకా ఐ యూస్ టు బి ఇన్ స్కూల్ కాయర్ కూడా, పాటలు పాడుతుండే అనమాట. ఎగ్జాక్ట్లీ, ఈ ఖడ్గం పాట, మేమే ఇండియన్స్, ఈ దేశ రంగీలా, ఇవన్నీ పాటలకి డాన్స్ చేయడం. అండ్ దెన్ నేను పొడుగుంటుండే కదా, నన్ను వెనకాల వేసేస్తుండే రానా, ఎవరికి కనిపించకపోతుండే. కానీ అలా గ్రూప్ అందరితో కలిసి డాన్స్ చేయడం వల్ల, పాడటం వల్ల ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో మొదట్లో స్టేజ్ మీదకి వెళ్ళాలంటే భయంగా అనిపిస్తుండే, కానీ ఒక్కసారి అట్లా మైక్ పట్టుకొని పాడుతుంటే, వందల మంది ముందు డాన్స్ చేయడం మొదలు పెట్టాక ఆ భయం ఏందో మెల్లగట్లా పోయింది. అండ్ ఇప్పుడు ఆ స్టేజ్ ఫ్రైట్ అన్నది చాలా తగ్గిపోయింది.
1: నిజంగా చిన్నప్పుడు మనకు తెలియకుండానే

0: అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అంటాం కానీ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతుండే, భయం అనేది వెళ్ళిపోతుండే.
1: సో దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ మెమరీ కదా. అండ్ లెట్స్ డిస్కస్ మోర్ అబౌట్ ఆర్ ఇండిపెండెన్స్ డే అండ్ ఆ చైల్డ్హుడ్ ఇండిపెండెన్స్ డే మెమరీస్. ఇప్పుడైతే జనగణమన అంటూ కార్తిక్ గారు ఇంకా ఏఆర్ రెహమాన్ పాడిన పాట వచ్చేసింది, వినేసేద్దాం.

చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: స్టూడియో క్లోక్లో టైం 6:32 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై జెన్ జీ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్
1: ఆర్జే సవీరా.
0: రైట్ సవీరా, ఇంకోటి గుర్తొచ్చిందా నాకు, ఆగస్ట్ 15 దగ్గర పడుతుంటే టీచర్లు ఇచ్చే పనులు పెరిగిపోయాయి కదా, అట్లా మీ టీచర్లు నీకేమైనా పనులు ఇచ్చిరా?
1: అవును రానా, అసలు ఇండిపెండెన్స్ డే వస్తుందంటే చాలు, ఇండిపెండెన్స్ గురించి ఒక ఎస్సే రాయండి, లేకపోతే దేశభక్తి గురించి ఒక కవిత రాయండి, ఒక కథ రాయండి, జెండా బొమ్మ గీయండి అంటూ మస్తు పనులు ఇస్తుండే రానా.
0: అప్పుడు మనం అయ్యో మేడం హోంవర్క్ రాసుడే ఎక్కువ, మళ్ళీ ఇవన్నీ కూడా రాయాలా అని చెప్పేసి కూడా అంటుండే కదా.
1: ఎగ్జాక్ట్లీ, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే రానా, అది ఎంత బాగుండేనో అనిపిస్తుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని ముందు పెట్టుకొని ఏం రాయాలి అని చెప్పి ఆలోచించడం, మొదట ఫస్ట్ ఒక లైన్ రాసి ఏలే ఇది నాకు నచ్చలే అని చెప్పి దాన్ని కొట్టేసి మళ్ళీ దాన్ని రాయటం, మళ్ళీ ఒకసారి బొమ్మ గీసి అది సరిగ్గా రాలేదు అంటే మళ్ళీ డ్రా చేయడానికి ట్రై చేయడం.
0: టు బి ఆనెస్ట్, చిన్నప్పుడు ఇవన్నీ రాయాలి చేయాలంటే రక్తాలు చిందించే వాళ్ళం కదా, కానీ ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ దీని వల్ల ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది ఎస్సే రాస్తుంది, కవిత రాస్తుంది, కథ రాస్తుంది, అవసరమైతే మన లెక్క అదే మాట్లాడేయడానికి రెడీ అయిపోయింది అనమాట.
1: అసలు ఏఐ మన పనిని చాలా సులువు చేసింది, కానీ ఆ సులువుతో పాటు మనల్ని చిన్న చిన్న హ్యాపీనెసెస్ నుంచి కూడా దూరం చేసింది అని అనిపిస్తుంది రానా.
0: ఎస్ ఎగ్జాక్ట్లీ, నాకేం మెయిన్గా ఏఐ వల్ల ఏమనిపిస్తుంది అంటే మన ఆలోచించే కెపాసిటీ పోతుందేమో అని చెప్పేసి భయం అవుతుంది అనమాట, ఎందుకంటే మన చేతి రాతితో మన ఆలోచనలా కనిపించేది, కానీ ఇప్పుడు అట్లా లేదు, మనమే రాసిన కథలో మనమే ఊహ మనమే ఒక హీరోగా ఊహించుకుంటుండే, కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో అట్లా లేదు.
1: నిజం చెప్పాలంటే నాకు ఈ మెమరీస్ అన్నిటినీ మిస్ అవుతున్నా అని అనిపిస్తుంది రానా.
0: డన్ అయితే ఓ పని చేద్దాం, నీ మెమరీస్ నువ్వు మిస్ అవుతున్నావు, ఆబ్వియస్లీ నేను కూడా మిస్ అవుతున్నా, కాబట్టి ఆ మెమరీస్ అన్నీ ఓ పనితో స్టార్ట్ చేద్దాం అనమాట.
1: సో ఈరోజు అట్లా ఫోన్ పక్కన పెట్టి ఒక కాగితం తీసుకుందాం.
0: డన్, అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆకాశవాణి వింటున్న శ్రోతలు మీరు కూడా ఓ పని చేయండి, మీరు చిన్నప్పుడు ఏం చేస్తుండేనో అని చెప్పేసి మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో వ్యాసం రాసినట్టు వ్యాసం ఏమి వద్దు, కానీ జస్ట్ ఒక 4 లైన్స్ రాయండి, అది మనం చదివి చెప్పేసాం.
1: అండ్ మీరు వాట్సాప్ చేయాలనుకుంటే వాట్సాప్ నంబర్ 9183234822కి మెసేజ్ చేసేయండి.
0: డన్ డన్. సో 4 లైన్స్, ఎక్కువ మళ్ళీ ఎక్కువ రాస్తే మళ్ళీ మనం పరిశాన్ అవుతాం, మనంతా కాకుండా 4 లైన్స్ రాస్తే మనం చదివిద్దాం.
1: అండ్ మీరు వింటూ ఉండండి, ఇప్పుడైతే ఒక చిన్న ప్రోమో వస్తుంది అండ్ దాని తర్వాతే దేశం అంటే అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర ఇంకా మౌనిక పాడిన ఈ పాట వచ్చేస్తుంది, వినేసేయండి. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు, కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన, ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: రంగులమయం మనం ఉన్నాం జెన్ జీ షోలో. నేను మీ ఆర్జే సవీరా.
1: అండ్ నేను మీ ఆర్జే రానా ప్రతాప్.
0: మనం ఈరోజు ఇండిపెండెన్స్ డేని అలా చైల్డ్హుడ్ క్యాప్సియూల్తో అలా మెమరీ లైన్లో వెనక్కి వెళ్ళి అలా చిన్నప్పుడు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
1: ఎస్.
0: సో రానా, అసలు చిన్న ఉన్నప్పుడు ఈ మన కొన్ని కొన్ని మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే వీ వుడ్ బి లైక్ సిట్టింగ్ విత్ అవర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ వాచింగ్ టీవీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ కదా. అట్లా రిపబ్లిక్ డే పరేడ్ ఇవన్నీ చూడడం అన్నది మనం చాలా చేస్తుండే కదా చిన్న ఉన్నప్పుడు.
1: ఎస్, చిన్నప్పుడు మనం టీవీలో చూస్తుండే. అండ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ రోజు కూడా ఎఫ్ఎం రెయిన్బో, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి కూడా ఢిల్లీలో జరిగే పరేడ్ని లైవ్ ఇస్తుంది అనమాట. మనకి ఈరోజు మార్నింగ్ కూడా ఇచ్చింది. నేను మార్నింగ్ టీవీ చూసేంత టైం లేదు కానీ రేడియో పెట్టేసుకుని రేడియో వింటూ వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట.
0: దట్స్ బ్యూటిఫుల్. అండ్ నాకైతే అలాంగ్ విత్ దిస్ మెమరీస్ నాకు అట్లా తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో కూర్చొని అట్లా రేడియో వినడము అండ్ దెన్ వాళ్ళ స్టోరీస్, అసలు మీరుండే నా తాత స్వాతంత్రం ఆ టైంలో అని చెప్పి వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టి వాళ్ళని అడగడం కూడా నాకు చాలా ఫేవరెట్ మెమరీ లాగా అనిపిస్తుంది అనమాట.
1: ఎస్. సో మనము ఇప్పుడు మనమే ముచ్చట్లు పెట్టడం కాకుండా సో మన శ్రోతలు కూడా ఎవరైనా సరే మెసేజ్ వేశారా పెట్టారా అని చెప్పి చూద్దాం. అండ్ దాంతోపాటు ఆకాశవాణి వింటున్న శ్రోతలు ఎవరైనా సరే, సో మీ చిన్నప్పుడు స్వాతంత్రం ఎట్లుండేది, అంటే ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఎట్లుంటుండే అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేసేది. జస్ట్ ఫోర్ లైన్స్, మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నంబర్కి. సో నెక్స్ట్ ఈ సాంగ్ తర్వాత మీరు పంపిన మెసేజెస్ నేను చదివిస్తాను.
0: ఈ జెండా పసిబోసి అంటూ ఈ పాట వచ్చేస్తుంది, శంకర్ మహదేవన్ గారు పాడారు. సచ్ అ బ్యూటిఫుల్ మెలడీ టు లిసన్ టు. వింటూ ఉండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2GB డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబి సేవలు
1: ILL, MPLS, VPN అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.

0: మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను ఆర్జీ సవీరా.
1: అండ్ నేను మీ ఆర్జీ రాణా ప్రతాప్.
0: అండ్ వీ విష్ యూ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
1: ఎస్.
0: ఈరోజు జెన్జీ షోలో అలా మనం వెనక్కి వెళ్ళి మెమరీ లేన్లో ఏం చేసామో, చిన్నప్పుడు మన జ్ఞాపకాలు ఏంటి అని గుర్తు చేసుకున్నాం కదా.
1: రైట్. అవును, చిన్నప్పుడు మనం ఆగస్ట్ 15 యొక్క జ్ఞాపకాలు, ఆ రోజుల్లో మనం చేసిన పనులు, మనతో ఉన్న మనుషులు, ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనం ఎట్లా పెరిగిపోయినామో, గింత పెద్దగా అయినామో ఎట్లనో అని చెప్పేసి అర్థమవుతుంది.
0: అండ్ ఈ చిన్న చిన్న విషయాలు అనిపించినవే మనలో ఆ చిన్న చిన్న జ్ఞాపకాలు

0: గుర్తు చేసుకున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ని ఎట్లా పెంచినాయి, క్రియేటివిటీని ఎలా పెంచింది, టీమ్ వర్క్ని, ముఖ్యంగా మనుషులతో ఎలా కలిసి ఉండాలి అన్న క్వాలిటీ నేర్పించింది అన్నది గుర్తు చేస్తున్నాయి.
1: ఎస్ కరెక్ట్. అండ్ ఈరోజు మన దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, అంటే ఈ ప్రపంచమే మన చేతిలో ఉంది,
0: కానీ మన స్వేచ్ఛని ఆ గ్యాడ్జెట్స్కి ఇచ్చేయకూడదు. మన కోసం టెక్నాలజీ ఉండాలి, కానీ మనం టెక్నాలజీ కోసం బతకకూడదు.
1: రైట్, ఎగ్జాక్ట్లీ సార్ అను చెప్పింది కరెక్టే. అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన స్వేచ్ఛ ఎందరో గొప్ప మనుషుల పోరాటం, త్యాగం వల్ల ఈరోజు మనం ఇట్లా స్వేచ్ఛగా ఉన్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం.
0: కాబట్టి ఆ స్వేచ్ఛని మనం బాధ్యతగా ఆస్వాదిద్దాం, కలలు కందాం, ప్రశ్నిద్దాం, మన మాటని వినిపిద్దాం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమయం గడుపుదాం.
1: ముఖ్యంగా మన జీవితాన్ని మనం జీవిద్దాం, మన స్క్రీన్ మన జీవితాన్ని జీవించకుండా ఉండకుండా. సో మనము ఒక సిటిజన్గా, బాధ్యత పరమైన ఒక సిటిజన్గా మనం కంటిన్యూ అవుదాం.
0: ఈరోజు మనతో కలిసి అలా మెమరీ లేన్లో మీరు అలా వెళ్ళి మీరు మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ ఇఫ్ ఎస్, ఇఫ్ యూ డిడ్, నెక్స్ట్ మన హలో హైదరాబాద్లో ఇదే విషయం గురించి మీరు మాతో కాల్ చేసి మాట్లాడవచ్చు, షేర్ చేసుకోవచ్చు. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు టోజిన్ టాబీ పాడిన జనగణమన పాట వచ్చేస్తుంది. We will catch you again when Hello Hyderabad.
2: What does it mean to be a soldier? Soldier in the call and put her.

0: does it mean to be a soldier?
1: దీని సమాధానం మాటల్లో మనం బ్రతికే విధానాలు ఉంటాం.
2: Iron ore producer NMDC wishes a very happy and patriotic 80th independence.

FM Rainbow 101.9 MHz by Hello Rainbow Live Phone-In Program with me RJ Rana Pratap and Yamanato Patu RJ Savera kuda unnaru, right? So మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402323 0030 అండ్ ఇంకో నంబర్ 0402323 4821 అండ్ ఇంకో నంబర్ 0402970 4715 నంబర్స్కి కాల్ చేయాలని ఇవాళ మన టాపిక్. మేము ఇప్పటివరకు నోస్టాల్జియా మా చిన్నప్పుడు ఎట్లా జరిగిందో మీతో షేర్ చేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు మీరు మాతో షేర్ చేసుకోండి. మీరు చిన్నప్పుడు జెండా వందనం అంటే 15th August అంటే మీకు ఏం గుర్తొస్తుందో మాకు కాల్ చేసి చెప్పండి. లేదా కాల్కి మాకు టైం లేదు రానా అంటే నో వరీస్, వాట్సాప్లో మెసేజ్ చేసేసండి. మా ఫోన్ నెంబర్ 4023234822 అనే వాట్సాప్ నెంబర్కి. సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత హూ ఇస్ ద ఫస్ట్ కాల్ ఆఫ్ ఫర్ ద డే చూసిద్దాం.

0: లవ్ రెయిన్బో షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మనతో పాటు ఆర్జే సవేరా కూడా ఉన్నారు. రైట్, ఇక ఫస్ట్ కాల్ ఆఫ్ ద డే అంటే మనం ఏమి టాపిక్ ఏమి ఇచ్చామంటే, మీరు చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే, అంటే మీ మెమొరీ ఏంది, అంటే 15th August అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అండ్ ఫస్ట్ కాల్ ఆఫ్ ద డే రమణయ్య గారు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఇద్దరికి, సవేరా గారికి మీకు ఇద్దరికి సార్.
0: యా ఎట్లున్నారు సార్? బాగున్నారా?
1: చాలా బాగున్నాను, ఆరోగ్యం బాగానే ఉంది.
0: నైస్ నైస్.
1: అందరినీ చల్లగా ఉండి అందరి ప్రేమతో బాగానే ఉండా నేను.
0: ఓకే, చెప్పండి సార్, మీరు చిన్నప్పుడు ఎట్లా, మీకేం గుర్తొస్తుండే 15th August అనగానే?
1: చిన్నప్పుడు మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే, మామూలుగా ఊర్లో తిప్పుతారు.
0: అవును, ర్యాలీ చేస్తారు.
1: జెండా వందనం అయిపోయిన తర్వాత ఊర్లో తిప్పుతారు అన్నమాట. ఊర్లో తిప్పుతా ఊర్లో తిరుగుతా ఉంటా ఉన్నాడు. తిరుగుతా అంటే పాటలు పాడుకుంటా అన్ని చేసుకుంటా పోతా అంటే, ఒక్కొక్క ఇంటికి అడిగితే ఒక్కొక్క చాక్లెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. చాక్లెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్లు అవి కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఎంతమంది దగ్గర వంద మంది పైన పిల్లలు అంతా మనము కంప్లీట్ గా తిరుగుతా ఉంటే అందరూ చాక్లెట్ తింటూ పోతా ఉంటే ఎంత ఆనందంగా ఉంటారు సార్ అది. అది ఇప్పుడు ఆ కాలం అది లేదు సార్. ఇప్పుడు అది కూడా విలేజ్ లో కూడా లేదు. అది ఆ విధంగా అయిపోయింది సార్ ఇప్పుడు. అదే సార్ నా మెమరీ.
0: డన్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్, ఇట్లా మీరు కూడా నాకు కాల్ చేసి మీరు చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 0402323 0030 అండ్ ఇంకో నంబర్ 0402323 4821 అండ్ ఇంకో నంబర్ 0402970 4715 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు ఒక కమర్షియల్, దీని తర్వాత ఒక సాంగ్.
2: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
3: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
2: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
3: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, 100 SMS అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
2: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
3: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
2: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
3: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
2: ప్రధాన ఈబి సేవలు
3: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
2: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
3: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.

0: మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనమున్నాం హలో రెయిన్బోలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. రాధా గారితో మాట్లాడేద్దాం.
1: హలో
0: హలో హలో
1: హలో సమీర గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి
1: అందరికి. గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్ ఎస్ రానా కూడా ఇక్కడే ఉన్నారు. సో మీరు విన్నారా, టాపిక్ విన్నారా?
1: విన్నాను. చిన్న స్కూల్ డేస్ కు తీసుకెళ్తే మాట్లాడుకుంటుంటామా మేము?
0: ప్లీజ్ చెప్పండి.
1: స్కూల్ డేస్ లో ఆగస్ట్ 15 అంటే పండగలాగా ఉండేదండి. స్కూల్ డ్రెస్ వేసుకొని మంచిగా, రోజు ఐరన్ ఉండదు, ఆ రోజు మాత్రం మంచిగా స్కూల్ డ్రెస్ ఐరన్ రిబ్బన్స్ తో సహా ఐరన్ చేసుకొని స్కూల్ కి వెళ్ళటం. అక్కడ సాంగ్స్ కాంపిటీషన్, డాన్సులు, గేమ్స్ చాలా ఉండేవి. చాలా బాగుండేదండి. 85 to 90 స్కూల్ డేస్ చాలా బాగుండేది.
0: బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: ఓకే అండి, సవీర గారు బాయ్.
0: బాయ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మనతో అలానే పోలి శెట్టి మెహర్ బాబా గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో
2: హలో హలో. గుడ్ ఈవినింగ్ మేడం. రాణా ప్రతాప్ గారికి మీకు కూడా గుడ్ ఈవినింగ్ మేడం. 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్స్ అండి, విషింగ్ యూ ద సేమ్.
2: అయితే మీ ఇద్దరు మాట్లాడుతుంటేనే చాలా బాగుందండి. పోనీ ప్రోగ్రామ్ లోకి రాణా ప్రతాప్ గారు కూడా కొత్తగా వచ్చినాడు, అంటే 9 గంటల ప్రోగ్రామ్ లో వచ్చేవారండి, ఇప్పుడు రాకరాక వచ్చారండి. చాలా సంతోషం అండి. అయితే నా పేరు పోల్శెట్టి మెహర్ బాబా, జూబ్లీ నుంచి మాట్లాడుతున్నానండి. పోతేనే చిన్నప్పుడు ఏంటంటే ఆ శబ్దాలు వేరేని, అప్పుడు అప్పుడు లాగా మా రమణ గారు చెప్పినట్టు ఇప్పుడు లేదండి. అయితేనే స్కూల్లో కాకి నెక్కరు తెల్ల చొక్కా వేసుకుని రమ్మనేవారండి. ఆగస్ట్ 15 రోజునండి
0: తెల్లకు
2: జెండాలు కట్టుకుని పట్టుకెళ్లేవాళ్ళండి. జెండా ఎగరేసి వందనం చేసేవారండి, వందే మాత్రం పాడేవారండి, జనగణమాన పాడేవారండి. అయిపోయినాక ఒక కాజా కార్బూంది ప్యాకెట్లు వేసి ఇచ్చేవారండి. జనగణమాన పాడతానండి మేడం, ఒక 1 మినిట్ అండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రవిడ ఉత్కల వంగ.

0: जागे तब जैसा शिष मागे जागे तब जय गादा जन गण मन अधिनायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే మన నేషనల్ యాంతమ్ పాడడానికి కొన్ని టైమింగ్స్, కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సో మనం అది ఫాలో చేయాల్సి ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ అటెంప్ట్. మీరు వింటున్నారు 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం

ఇలానే మీ మెమరీస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030, 0402323482 లేదా 0402970 4715.

స్టూడియో క్లాక్ టైం 7:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. హెల్లో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో రైటిక మనతో పాటు మాట్లాడడానికి

0: నరేష్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: హాయ్ సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్.
1: అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: చెప్పండి సార్, మీరు మీ చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటే అండ్ మీకు గుర్తుండిపోయే జ్ఞాపకం ఏంటి?
1: చిన్నప్పుడు ఎప్పుడైనా నేను ప్రత్యేకంగా ఉండేవాడిని. స్కూల్లో అయినా సరే అందరూ రెగ్యులర్గా వెళ్ళి

0: బుక్ రీడింగ్, నవల్స్. అయితే నా ఓన్ గా నేను పేపర్ లో జరిగే అన్యాయాలు, లైక్ ఉగ్రవాదుల అరాచకాలు, అన్ని దేశంలో ఒక రకమైన ఇంటెన్షన్ తోటి నేను చెప్తా. బట్ అది ఒక పొలిటీషియన్ గట్టి తగిలింది. నా 15th వచ్చిన ఎవరైతే పొలిటీషియన్ ఉన్నారో ఆయన హర్ట్ అయిపోయారు. ఆయన మనోభావాలు దెబ్బతినేసి ఇంకా ఆ రోజు ఇంకా చాలా ఊకదంపుడు ఉపన్యాసం ఇంకా మామూలు ఇయ్యలేదు ఇంకా.
1: యా ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్, ఇట్లా మీరు కూడా నాకు కాల్ చేసి మీ చిన్నప్పటి జ్ఞాపకం ఏందో మీరు నాకు చెప్పవచ్చు. అండ్ దానికి ముందు వీ హ్యావ్ అనదర్ కాల్, వార్తను కూడా మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ సార్, ఎట్లున్నారు? బాగున్నారా?
2: బాగున్నాను సార్, నేను నరసింహారెడ్డి, ప్రేమాస్పేట్.
1: ఎస్ సార్, చెప్పండి సార, చిన్నప్పుడు మీకు 15th అంటే గుర్తుండిపోయే మెమొరీ?
2: 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వాతంత్రం సంపాదించడం పెట్టిన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి అందరికి నా నమస్కారాలు సార్. చిన్నప్పుడు అంటే సార్ ఎట్లుంటే, మాకు స్కూల్లో వారం రోజుల ముందే ఆటల పోటీలు ఉంటుంటాయి సార్.
1: ఓకే,
2: ఆటల పోటీలు ఉంటే స్కూల్లో ఏంటంటే,
1: అంటే మీకు గుర్తుండిపోయే మెమొరీ సార్? అంటే ఆబ్వియస్లీ ఇట్లానే ఉంటుంది సార్, కానీ మీకు స్పెషల్ గా గుర్తుండిపోయేది?
2: స్పెషల్ అంటే అదే ఉండే సార్, ఏంటంటే అప్పుడు జెండా ఎక్కిన తర్వాత మాకు బహుమతులు ఇస్తుంది కదా సార్.
1: అవును అవును అవును,
2: పెన్సిల్ చిన్న చిన్న ఇస్తుండవు, పెద్ద అంత కాస్ట్లీ ఏమి ఉండకపోవు.
1: ఓకే,
2: ఎవరో చీఫ్ గెస్ట్ వస్తుంది, ఊరి సర్పంచ్ ఎవరు వస్తుంది, అవి పంచి మాకు ఇస్తుంది. ఆ అనుభూతి ఎంత అంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది సార్.
1: గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇట్లా మీరు కూడా నాకు కాల్ చేయొచ్చు. మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 0402323-0030 అండ్ ఇంకో నంబర్ 0402323-4821 అండ్ ఇంకో నంబర్ 0402970-4715 నంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదా మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసి సపోజ్ కాల్ కంటిన్యూగా ఎంగేజ్ వస్తాయి, మా ఫోన్ నంబర్ వాట్సాప్ నంబర్ 4023234822 అనే నంబర్కి.
3: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.

0: ఎస్ 2 o'clock ల టైం 7:29 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్లో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మనతో పాటు ఆర్జే సవీర కూడా ఉన్నారు బట్ హీఈస్ బిజీ రైటింగ్ అనమాట. రైటింగ్ మనతో పాటు మాట్లాడడానికి మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్.
1: సార్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా సార్?
0: యా, నేను చాలా బాగున్నాను సార్. మీరు?
1: బాగున్నాను సార్. కర్నూలు జిల్లా కోడుగు నుంచి సార్, నాగిల్ల విశ్వేశ్వరయ్య.
0: ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు రేడియోకి దగ్గరగా ఉన్నట్టు, కొంచెం దూరంగా రండి. అండ్ మీరు చిన్నప్పుడు స్వతంత్ర దినోత్సవం అనగానే మీకు గుర్తుండిపోయే మెమొరీ మాకు చెప్పండి.
1: సార్, మేము చిన్నప్పుడు అంటే పొద్దున 7 గంటలు లేచి తెల్లంగి కాకినికర వేసుకుని నెత్తికి నూనె అంటేసుకుని జెండాలు కట్ చేసుకుని గంటలు పట్టుకుని పోతుంటే అది సంతోషం సార్. ఇప్పుడు మళ్ళీ ఆ లైఫ్ రావాలని మన సార్ కోరుకుంటున్నాం సార్.
0: గ్రేట్ సార్, గ్రేట్. తప్పకుండా. ఎవరికి చిన్నప్పటి లైఫ్ ఎవరికి వద్దాననిపిస్తుంది చెప్పండి. సో ఒక్కసారి అదంతా గుర్తు చేసుకుంటే మళ్ళీ మనకు కూడా కావాలనిపిస్తుంది. రైట్ రైట్, వీ హ్యావ్ అనదర్ కాలర్ కుమార్ గారు ఫ్రమ్ గుంటూరు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే. యర్ నో వరీస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, ఇక మీరు కూడా నాకు కాల్ చేయొచ్చు. మీరు నాకు కాల్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 0402323 0030 అండ్ ఇంకో నంబర్ 0402323 4821 నంబర్కి అండ్ ఇంకో నంబర్ 0402970 4715 నంబర్స్కి కాల్ చేయండి. అండ్ చిన్నప్పుడు లైక్ ఇండిపెండెన్స్ డే 15th August అనగానే మీకు ఏం గుర్తొస్తుందో మాతో షేర్ చేసుకోండి. అండ్ రైట్, మీరు వాట్సాప్ ఫోన్లో మెసేజ్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి. అండ్ వీ హ్యావ్ గాట్ సమ్ వాట్సాప్ మెసేజ్. ఈ షో కాలర్ షో అయిపోయినాక ఆ మెసేజ్ అన్ని కంటిన్యూగా నేను రీడ్అవుట్ చేసేస్తాను. రైట్, స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Yes, 2 o'clock the time, 7:36, and you are listening to Akashwani FM Rainbow 101.9 megahertz. By Hello Rainbow live phone in program, and we have a caller Murli Garu from Secunderabad. Nunchi matladaniki ready unnaru? Yeah, no worries, call disconnect type in the hello. Yes sir, born and sir, me pere ekka nunchi.
1: అప్పుడు మేము మూడు నాలుగు స్కూల్ మీద కాంపిటీషన్ ఉండేది అండి, ఆటల కాంపిటీషన్ గేమ్స్ ఇది.
0: అవును అవును,
1: చాలా మటుకు మా స్కూల్ నుంచే ఎక్కువ విన్ అయ్యేది అనమాట. ఒకసారి మాకు కబడ్డీలోను రన్నింగ్ లో కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి అనమాట.
0: ఓకే,
1: తీసుకున్నాం అనమాట. దానికంటే ముందు ఒక

0: అంతకు ముందు రూట్ మాత్రం చూసేస్తారు. మేము ఒక కిలోమీటర్ కూడా కనీసం 500 మంది స్టూడెంట్ అంతా
1: ర్యాలీగా
0: వచ్చేసి
1: వెళ్ళాలి.
0: ఒక రౌండ్ కొట్టేసేసి అందరు ఎట్లా బాకింగ్ ఎట్లా ఉంటుందంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, కరెక్ట్ ఉంది అనమాట. మాకు దాదాపు 3-4 నెలల ముందుకే మాకు ప్రాక్టీస్ చేయించేది అనమాట. కరెక్ట్ గా వచ్చేటట్టు చేసి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చే మొంగల బ్యాండ్ కూడా ఉండేది అనమాట. చాలా ఎంజాయ్ చేశాను చిన్నప్పుడు. దాదాపు నేను చెప్పేది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు
1: గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడు కూడా ఉంది కానీ చాలా లిమిటెడ్, అంటే మీరు అప్పుడు మీ టైంలో అప్పుడు ఆల్మోస్ట్ 500, 600, 2000 అంతమంది ఒకే స్కూల్ నుంచి వస్తుంది, కానీ అప్పుడు స్కూల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు లిమిటెడ్గా ఒక 100 మెంబర్స్ వస్తే చాలా ఎక్కువ అనిపించేటట్టు ఇప్పుడు ర్యాలీస్ ఉన్నాయి, రైట్? సో మీరు చిన్నప్పుడు 15th ఆగస్ట్ అంటే మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి, మీరు నాకు షేర్ చేసుకోండి. మీరు నాతో షేర్ చేసుకోవాలంటే మా ఫోన్ నెంబర్ 0402323-0030 అండ్ ఇంకో నెంబర్ 0402323-4821 అండ్ ఇంకో నెంబర్ 0402970-4715 నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్, దాని తర్వాత సాంగ్, తర్వాత మళ్ళీ కాలర్ ఎవరో మనం మాట్లాడేసాం. స్టే ట్యూన్డ్.
2: भारत का सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.

0: మీరు వింటున్నారు హలో రెయిన్బో. నేను మీ ఆర్జీ సవీరా. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. నేను అడిగాను మీకు చిన్నప్పటి మెమరీస్ ఏంటి ఇండిపెండెన్స్ డే గురించి అని చెప్పి. మనతో అయితే కాలర్ రెడీగా ఉన్నారు. మనం రేణుకా గారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మేడం టాపిక్ విన్నారు కదా? చెప్పండి. సో మీరు మీ చిన్నప్పటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి?
1: ఎలా ఉండేదంటే, ఇండిపెండెన్స్ డే రోజు డ్రెస్ వైట్ షూ, డ్రెస్ రిబ్బన్స్ అవి, అంటే 1 వీక్ నుంచి గేమ్స్ ఆడిస్తున్నాయి. స్పూన్ మీద లెమన్ పెట్టి అవన్నీ, రన్నింగ్ అవి. అందులో ఫస్ట్ వస్తే ప్రైజెస్ ఇవ్వడం.
0: బ్యూటిఫుల్. మీరు అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేవాళ్ళా? నైస్ అండి, నైస్ నైస్ నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మీరు కనుక మీ మెమరీస్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475కి కాల్ చేసేసేయండి. మీ కాల్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ స్పాట్ వచ్చేస్తుంది. దాని తర్వాత జాబిలి అంటూ రంజిత్ గారు పాడిన ఈ పాట వినేసేయండి.
2: ఇండియాస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ NMDC విషెస్ అ వెరీ హ్యాపీ అండ్ పెట్రియాటిక్

0: To all the listeners, a very happy Independence Day. Nenu mi RJ Savira. Meeru vintunaru 101.9 MHz by FM Rainbow. Rainbow tho mee jeevitam rangulamayam. Manam unnam Hello Rainbow lo. Nenu adigaanu chinnappudu mee memories enti? Asalu Independence Day chinnappudu ela celebrate chesukone vallu ani. అయితే మీరు కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030 లేదా 0402323 4821 లేదా 0402970 4715 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 4023234822. ఇప్పుడైతే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు, సో టాపిక్ విన్నారా సార్?
1: విన్నానండి.
0: ఎస్, ప్లీజ్ షేర్ చేసుకోండి. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది ఇండిపెండెన్స్ డే?
1: మేము క్లాస్మేట్స్ అంతా కలిసి అమౌంట్ పోగ్ చేస్తుండేది, కంట్రిబ్యూషన్ చేసేది.
0: ఓకే,
1: చేసి 10 డేస్ బిఫోరే ప్లాన్ చేసుకునేది. వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, క్లాస్ రూమ్ ఎట్లా డెకరేట్ చేయాలి, అవన్నీ ప్లాన్ చేస్తున్నాయి. అవన్నీ తెచ్చుకొని ఆ రాత్రికి అక్కడే ఉండి క్లాస్ రూమ్ లో మొత్తం డెకరేట్ చేసి తెల్లవారుజాము వరకు ఉండి తెల్లవారుజాముకి ఇంటికి వెళ్ళేది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ గెటప్ రెడీ అయ్యి మళ్ళీ వచ్చేది స్కూల్ కూడా. మేమే కొనేవాళ్ళం స్కూల్ తరఫు నుంచి. స్కూల్లో కాంపిటీషన్స్ అవి ఉండేవి, ప్రైజెస్ వచ్చిన వాళ్ళు దాంట్లో ప్రైజెస్ వచ్చేవి. ఇట్ ఈస్ ఎ మెమొరబుల్ ఈవెంట్ ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా కలిసి అవి కట్ చేయటం, పేపర్స్ అవి కలర్ పేపర్స్ డిజైన్స్ హ్యాంగ్ చేయటం, గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి చేసేది. అది ఐస్ బ్రేకింగ్ లా ఉండేది ఇయర్ లో. నార్మల్ గా రెగ్యులర్ గా రొటీన్ క్లాస్ రూమ్ సెషన్స్ ఉండేవి, కానీ అదే ఫస్ట్ టైం అందరినీ తెలుసుకోవడానికి అవకాశం ఉండేది. త్రూ అవుట్ ది డే ఉండేవాళ్ళం స్కూల్ లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడిద్దాం. హలో.
2: హలో మేడం,
0: ఇందిరా గారా మాట్లాడేది? మేడం చెప్పండి.
2: మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విషింగ్ యూ ద సేమ్, అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. టాపిక్ విన్నారా?
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విన్నా మేడం. అయితే మేము చిన్నప్పుడు ఏం చేసామంటే, చిన్నప్పుడు అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ అంటే, రేపు ఇట్లాంటి వచ్చింది అనుకో, మంచిగా స్కూల్ అంతా పెండతోటి అలిసి ముగ్గులు వేసి మంచిగా ఎర్ర వేసి అంత నీట్ వేసి అసలు ఒక పండుగలా అనిపించేది మాకు అప్పుడు. ఎంత బాగుండేది, అంత బాగుండేది. ఇప్పుడేమో అట్లా ఏం లేవు రాని, ఇరా పోయిరా కథం నాకు వేసిరా తీసిరా అంతే. కానీ అప్పుడు మొత్తం స్కూల్ పిల్లలకి అందరికి ఒక పండుగలా ఉండేది కదా, అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు మీరు అడిగితే మీరు ఎదురు చేసుకోరు అంటే, ఇవాళ పొద్దున్న నుండి రాలేదు మీ కాల్ ఇన్నది, మీ టాపిక్ ఇన్నగానే నాకు అదే గుర్తుకొచ్చింది ఎందుకో సడన్ గా. అదే కదా, మనం కూడా ఇట్లా అలకు చూత చేసేది చాలా మంచి నీటి రమ్మనేది, మంచి ఐరన్ చేసుకుని తెల్ల పట్ల వేసుకొని అది జెండా పెట్టుకొని పోయేది కదా, ఒకసారి మేడం చేద్దాం అనేసి కాల్ చేసిన.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.

0: వినడానికి చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్స్ అండి. సో అలా మన కాలర్స్ వాళ్ళ మెమరీ లేన్లోకి వెనక్కి వెళ్ళి కొత్తగా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చాయి అని చెప్తున్నారు కదా. నేనైతే వినడం ఇది కొత్తగా ఉంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంతకుముందు నేను గణేష్ చందాలు అలా వేసుకొని గణేష్ పండాల్స్ పెట్టడం చూసాను, కానీ ఇండిపెండెన్స్ డేకి ఇలా చందాలు వేసుకోవడం చూడలే. అండ్ దెన్ విలేజ్ కల్చర్కి కాస్త దగ్గరగా వెళ్ళి మనం ముగ్గులు వేయడానికి ఆ పెండ చల్లడం ఇవన్నీ వాళ్ళ ఓన్ వేస్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే కదా. అవును, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కాల్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఒక చిన్న కమర్షియల్ వచ్చేస్తుంది, దాని తర్వాత గుమ్మ అంటూ శేఖర్ చంద్ర పాడిన పాట వచ్చేస్తుంది, అండ్ దెన్ విల్ టేక్ ది లాస్ట్ కాలర్ ఆఫ్ ది డే.
2: ఇండియాస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ NMDC విషెస్ ఎ వెరీ హ్యాపీ అండ్ పేట్రియాటిక్ 80

0: స్టూడియో క్లాక్ల టైం 7:57 అండ్ మనతో పాటు మాట్లాడడానికి లాస్ట్ కాల్ ఆఫ్ ఫర్ ద డే నవీన్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. హలో,
1: హలో అన్న.
0: హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ ఈవినింగ్.
1: ఇండిపెండెన్స్ డే అన్న.
0: థ్యాంక్ యూ మీకు కూడా. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే చిన్నప్పుడు?
1: ఓ, చిన్నప్పుడు అన్న చాలా మెమొరీ అది. అంటే మా స్కూల్లో మేము ఫస్ట్, మాకు వైట్ షర్ట్ ఉండు, బ్లూ ప్యాంట్ ఉండేది. ఆ వైట్ షర్ట్ కి ఉజాలా
0: నీలిగా కనిపించాలని.
1: రైట్ అన్న, ముందు నుంచి ప్లాన్ చేసుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేవడం.
0: స్పీచెస్ అట్లా ఏమైనా ప్లాన్ చేసిరా మీరు? స్పీచెస్ అట్లా ఏమైనా ఇస్తున్నారా? డాన్స్ గానీ స్పీచెస్?
1: ఇచ్చేదన్న స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి. స్పోర్ట్స్ ఆడి ప్రైజ్ మనీ, ప్రైజ్ కప్స్ గెలిచేది ప్లేయర్స్ విలాస కోసం. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇచ్చేది, కానీ స్టేజ్ మీద చివరికి ఉండేది కొంచెం.
0: ఓకే,
1: చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండేది, చాలా బాగుండేది అది. చిన్నప్పుడు మెమరీ అంటే ఇక అసలు నిద్ర పట్టేది కాదన్న. ఆ రోజు ముందు రోజున ఎప్పుడు తెల్లారుతా, ఎప్పుడు వేకప్ అవుతామా, ఎప్పుడు గుండుపిన్ పెట్టి అది పెట్టుకోవాలన్న ఒక అది ఉండే చూసిన ఒక ఫీల్ వేరే ఉంటది. ఆ ఫీల్ ఇప్పటికి
0: కూడా
1: ఈ రోజు కూడా అలానే చేసి ఒక పిల్లల కాడికి వెళ్ళి పిల్లలతో పాటు స్కూల్ కి వెళ్ళాము. చాలా బాగుంది.
0: గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్, సో ఇట్లా దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 7:58 అవుతుంది. అండ్ 8 o'clock, 8 గంటల నుంచి 8:03 వరకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. అండ్ దాని తర్వాత తెలంగాణ ప్రోగ్రామ్ నేను సవేరా మీతో మాట్లాడేస్తాం. స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు చిన్న కమర్షియల్ బ్రేక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ ఎజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. కాశ్మీర్లోని 10 జిల్లాల్లోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ ఎజెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. భారత రాయబార కార్యాలయాలు, కన్సులేట్లు ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక సమావేశాలతో జరుపుకున్నాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది భారత జాతీయులు పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాయి. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, నాగరిక వారసత్వాన్ని ప్రాంతీయ ప్రపంచ సహకారంలో విస్తరిస్తున్న పాత్రను ప్రశంసించాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పలువురు మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి

తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 5,000 రూపాయల నగదు గ్రాంట్ను అందిస్తున్నారని, వినియోగదారుల బ్యాంకు ఖాతా వివరాలను అందించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా.
1: అండ్ నేను మీ ఆర్జే రాణా ప్రతాప్.
0: మనం ఉన్నాం తెలంగాణలో.
1: ఎస్.
0: అండ్ రాణా, ఈరోజు మనం స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం.
1: అవును.
0: అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడుకుంటున్నాం.
1: ఎస్.
0: అండ్ మన తెలంగాణలో చూసినట్టయితే తెలంగాణలో నిజాం సర్కార్కి అగేన్స్ట్గా, ఇక్కడున్న ల్యాండ్ లార్డ్ సిస్టమ్కి అగేన్స్ట్గా చాలా మంది పోరాటం చేశారు.
1: అవును అవును.
0: ఈరోజు మనం తెలంగాణలో మన తెలంగాణలో ఉన్న యోధుల గురించి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుందాం.
1: డన్ డన్ డన్. వారు చేసిన త్యాగాలు, వారు చేసిన పోరాటాలు వినుకుంటేనే మనం ఇప్పుడు ఇంత వచ్చినాం అన్నమాట. సో డెఫినెట్లీ ఒక పాట తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడేద్దాం.
0: Yes.
1: So stay tuned to Akashwani FM Rainbow 101.9 and ee Telangana program lo mana Telangana samara yodhula gurinchi, swatantra samara yodhula gurinchi maatladesam.
0: Ippudu chinna commercial ostundi, dan tarvata meeru vintaru KJ Yesudas garu paadina ee paata.
2: Bharat ka sabse adhik loh ayask utpadak NMDC sabhi deshvasiyon ko swatantrata divas ki hardik shubhkamnaye deta hai. Aaiye hum sab milkar aatmanirbhar bharat banaye.

0: ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMSలు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన సేవలు
1: ILL, MPLS, VPN అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం
1: రంగులమయం.
0: స్టూడియో క్లాక్లో టైం 8:13 దాటి 23 సెకండ్స్ అవుతుంది. మనం ఉన్నాం తెలంగాణలో. రానా, మనం తెలంగాణలో ఉన్న వీరుల గురించి, పోరాట స్ఫూర్తి ఉన్న ఎందరి గురించో మాట్లాడుకుంటున్నాం కదా. సో మనం ఫస్ట్ అడవి బిడ్డ కథతో మొదలు
1: పెడతామా?
0: అవును రానా, కొమరం భీమ్ 1901 ఆదిలాబాద్ ప్రాంతంలో సంకిపల్లి అనే గ్రామంలో గోండు కుటుంబంలో పుట్టాడనమాట. చిన్నప్పుడే ఆయన తండ్రి అటవీ శాఖ వాళ్ళు జరిపిన దాడుల్లో మరణించడం వల్ల వాళ్ళ కుటుంబం అందరూ కలిసి సర్దాపూర్ అనే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందనమాట.
1: ఎస్, నాకు కొమరం భీమ్ గారి కథ తెలుసు సవేరా. అయితే చిన్నప్పటి నుంచే తను అణచివేతకి గురై దగ్గరుండి చూశారనమాట. అయితే ఆ తర్వాత వాళ్ళ తండ్రి మరణానంతరం అస్సాంలోకి వెళ్ళి టీ కాఫీ తోటలో కూలీగా పనిచేశారు. తర్వాత అక్కడ కార్మికుల పోరాటాలను చూశారు. బికాజ్ అస్సాం తోటలో కూడా అక్కడ కార్మికులు ఏ విధంగా అయితే కొట్లాడుతున్నారో అంతా కూడా దగ్గరుండి చూసి నేర్చుకొని తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత తమ అడవులు, భూములు, జీవనంపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గోండు కోయ ప్రజలను ఏకం చేసి వారు కూడా పోరాటం స్టార్ట్ చేశారనమాట.
0: అక్కడ వినిపించిందే కదా రానా, జల్ జంగల్ జమీన్ అని నినాదం.
1: ఎస్, నీరు, అడవి, భూమి ఇదంతా కూడా మాదే అని చెప్పేసి ఇప్పటికి కూడా ఎక్కడైనా సరే అడవికి సంబంధించిన ప్రొటెస్ట్ కావచ్చు, రైతులకు సంబంధించిన ప్రొటెస్ట్ ఎక్కడ విన్నా సరే ఇప్పటికి కూడా మనకి నినాదం వినిపిస్తుంది, అదే జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి. అండ్ 1930 చివరిలో జోడే ఘాట్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన పోరాటం కంటిన్యూగా సాగిందనమాట.
0: అండ్ అక్కడే ఈ విషాద విషయం జరిగింది. 1940 అక్టోబర్ 27 జోడేఘాట్ అడవుల్లో నిజాం సైన్యంతో జరిగిన పోరాటంలో కొమరం భీమ్ మరణించారు.
1: అంటే అతని ఆయన జీవితం చాలా చిన్నదే, కానీ తను ఇచ్చిన స్ఫూర్తి అడవి బిడ్డలకు, ఆదివాసి ప్రజలకు ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అదే స్ఫూర్తితోని ఇప్పటికీ పోరాటాలు చేస్తూ ఉంటారు.
0: సో లెట్స్ రిమెంబర్ ద గ్రేట్ ఫైట్ అండ్ స్ట్రగుల్ ఆఫ్ కొమరం భీమ్ టుడే.
1: సో వారిని గుర్తు చేసుకుంటూ ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమరం భీమ్ డో సాంగ్ మనం విన్నాం. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇండియాస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ ఎన్

0: మనం ఉన్నాం తెలంగాణలో, మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గురించి, వీరుల గురించి, వీరగాథల గురించి. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా.
1: అండ్ నేను మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ సవీరా, ఇంతకుముందు మనము కుమరం భీమ్ గురించి మాట్లాడినాం కదా, సో నీకు చాకలి ఐలమ్మ కథ తెలుసా? చాకలి ఐలమ్మ గురించి చెప్పు, నీకు తెలిస్తే.
0: నాకు కాసింది.

0: తెలుసు ఆ కాసింత దాంట్లో ఏంటంటే 1895లో అప్పటి వరంగల్ జిల్లాలో ఉన్న కృష్ణాపురంలో జన్మించారు ఆమె. ఆమె రజక కుటుంబానికి చెందిన ఒక పేదరికంలో కష్టాల్లో పెరిగారు ఆవిడ.
1: చిన్నప్పటి నుంచే వారు పేదరికం కష్టాలని చూశారు. అయితే తను ఈ ఉద్యమంలోకి ఎట్లా వచ్చారంటే మిన్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డితో భూమి

0: ఒక రామచంద్రారెడ్డితో భూమి విషయంలో ఆమెకి ఘర్షణ వచ్చిందంట. అండ్ తన భూమిని వదులుకోకుండా నిలబడింది. అండ్ 1940 నుంచి 1944 మధ్యలో మిన్నూర్ ప్రాంతంలో దేశ్ముఖ్ రజాకార దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాకలి అయ్యమ్మ పోరాడారు.
1: ఆ తర్వాత ఆమె ఆంధ్ర మహాసభలో చేరారు. తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా పనిచేశారు. ఆమె ఇల్లు ఎంతోమంది ఉద్యమకారులకు కార్యకలాపాలకు ఒక కేంద్రంగా మారింది.
0: అండ్ ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో మహిళలు ఎక్కడైనా సరే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అగో చాకలి అయ్యమ్మ లెక్క మాట్లాడింది, చాకలి అయ్యమ్మ లెక్క పోరాడింది అని చెప్పి చెప్తారండి. అలాగే వీరిని ఝాన్సీ లక్ష్మీబాయిగా వాళ్ళ పేర్లతో వర్ణిస్తారనమాట. అండ్ నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఏంటంటే, ఈ చాకలి అయ్యమ్మ కంప్లీట్ లైఫ్ స్టోరీ నేను సూర్యవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, అందులో నేను థియేటర్ ప్లే కూడా చేశాను అనమాట.
1: సో బ్యూటిఫుల్, ఇలాంటి కథలు కదా మనం తెలుసుకోవాల్సింది, ఇలాంటి కథలు కదా మనం చెప్పాల్సింది. సో ప్రౌడ్ ఆఫ్ యు రానా, అండ్ టు ఆల్ ది లిసనర్స్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే
0: వన్స్ అగైన్.
1: ఇప్పుడు మాలవిక గారు పాడిన అమ్మ అవని పాట వచ్చేస్తుంది, అండ్ దాని తర్వాత మనం తెలంగాణలో ఉన్న వీరుల గురించి మాట్లాడుకుందాం.
2: सबसे अधिक लोह अयस्क उत्पादक NMDC सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता है. आइए हम सब मिलकर आत्मनिर्भर भारत बनाएं.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో స్వాతంత్ర పోరాటానికి అండ్ అట్ ద సేమ్
1: టైంకి తెలంగాణ గడ్డ కోసం అండ్ మన ఉనికి చాటడానికి పోరాడిన సమర యోధుల గురించి.
0: ఎగ్జాక్ట్లీ రానా, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో అయితే రానా, ఇప్పుడు మనం ప్రతిసారి మనం మాట్లాడుకున్న నాయకుల గురించి ఇప్పటి వరకు చూస్తే చాలామంది నాయకులు వాళ్ళు చేసిన ఉద్యమం గురించి మనం గుర్తుపెట్టుకుంటాం.
1: అవును అవును.
0: కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దొడ్డి కొమరయ్య గురించి.
1: ఓకే.
0: అండ్ ఆయనని గుర్తుపెట్టుకునేది ఆయన త్యాగం గురించి.
1: ఆయన తన త్యాగంతో ఒక ఉద్యమానికి మలుపు కూడా అయ్యారు వారు. అండ్ 1927లో కడవెండి గ్రామంలో, అప్పటి నల్గొండ జిల్లాలోని ఒక పేద గొల్ల కుటుంబంలో జన్మించారు దొడ్డి కొమరయ్య. అండ్ ఈ ప్రాంతం ఇప్పుడు జనగామ జిల్లాలో ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి భూస్వాముల దౌర్జన్యాలు, పేదరికం, వెట్టి వంటి పరిస్థితులను దొడ్డి కొమరయ్య గారు దగ్గరుండి చూశారు.
0: ఆయన పేరు చరిత్రలో ఎలా నిలిచింది అంటే 1946 జూలై 4న కడవెండి గ్రామంలో రైతులు ఆంధ్ర మహాసభ కార్యకర్తలుగా కలిసి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో కొమరయ్య గారు మరణించారు.
1: అవును సవర్య, కానీ ఆయన మరణం తర్వాతనే ఆ పోరాటం మరింత ఉధృతమైంది. అందుకే కొమరయ్యను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా గుర్తించారు. అండ్ ఒక గ్రామంలో జరిగిన ఘటన తర్వాత ఎన్నో గ్రామాలకు వ్యాపించి ఉద్యమానికి నిప్పురవ్వాయింది.
0: అంటే ఒక్క మనిషి చేసిన త్యాగం ఇంకెంతో మందికి ధైర్యాన్ని రగిలించింది. అందుకే కడవెండి పేరు చెప్పగానే మనకు ఒక గ్రామం మాత్రమే కాదు, ఒక ఉద్యమం గుర్తొస్తుంది. అండ్ కీప్ లిస్నింగ్ టు 101.9 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడైతే మనో గారు ఇంకా కోరస్ పాడిన వినరా వినరా పాట వచ్చేస్తుంది. దాని తర్వాత తెలంగాణలో ఉన్న వీరుల గురించి, వీరగాథల గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: స్టూడియో క్లాక్లో టైం 8:37 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తెలంగాణ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా
1: విత్ మీ ఆర్జే సవేరా.
0: రైట్, ఇక మనం తెలంగాణలో ఉన్న వీరుల గురించి వీరుల కథల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం సవేరా, మనం నాయకత్వం గురించి చాలా మాట్లాడుతుంటాం కదా.
1: అవును రాణా, కానీ ఈ రావి నారాయణ రెడ్డి గారి కథ మాత్రం ఒక డిఫరెంట్ కథ అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే రావి నారాయణ రెడ్డి గారు ముందుండి జనాలని ముందుకు నడిపించడం గురించి ఆయన కథను గుర్తుపెట్టుకో, ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకురావడానికి ఆయన చేసిన పోరాటం గురించి ఆయన కథని గుర్తు తెచ్చుకుంటాం.
0: ఎగ్జాక్ట్లీ సవేరా, రావి నారాయణ రెడ్డి తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్యమైన నాయకుడు. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ ఉద్యమాల ద్వారా రైతుల సమస్యలను ప్రజా ఉద్యమంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.
1: నిజాం పాలనలో భూస్వామ్య వ్యవస్థ, వెట్టి, అధిక పన్నులు వంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్న సమయం అది. ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని అందరినీ ఒక పెద్ద యూనియన్ గా మార్చారనమాట.
0: అంటే అందరినీ ప్రజల్ని సంఘటితం చేసేవారు. అంటే ఆయన పోరాటం కేవలం ఒక వ్యక్తి కోసం కాకుండా ఒక సమూహం కోసం పోరాడారు.
1: అండ్ ఇప్పుడు మనం ఈ జెన్జీ టైంలో ఉన్నాం కదా, ఇన్ దిస్ టైం మనం ఒక చిన్న పోస్ట్ పెట్టగానే ఎంతో మంది మన పోస్ట్ చూస్తారు అండ్ చాలా మంది మనం ఫామ్ చేస్తున్న కమ్యూనిటీలో భాగం అయిపోవడం మనకి ఈజీ.
0: ఎస్, కానీ ప్రజలను కలపడం, ఒక సమస్యపై నిజంగా నిలబడడం అది ఇప్పుడు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా లేదు. టెక్నాలజీ మనకి రీచ్ ఇచ్చింది, కానీ ఒక ఉద్యమానికి కావాల్సిన నమ్మకం, బాధ్యత, ఐక్యత మనమే నిర్మించాలి.
1: అదే రావి నారాయణ రెడ్డి కథ మనకు గుర్తు చేస్తుంది. అండ్ టు రావి నారాయణ రెడ్డి గారు ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ దిస్ సాంగ్.

0: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: Yes, don't miss it.
2: Stay tuned,
3: stay bright.
2: Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. మనమున్నాం తెలంగాణలో. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో పోరాట పటిమను చూపించిన యోధుల గురించి, వీరుల గురించి.
1: ఎస్,
0: అండ్ నేను ఆర్జే సవీరా.
1: అండ్ నేను మీ ఆర్జే రాణా ప్రతాప్.
0: రాణా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఎవరు తెలుసా? ఈయన నిజాం పాలన 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి అంతా స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజల హక్కుల గురించి బాధ్యతీయంగా ప్రభుత్వంకి అగేన్స్ట్గా పోరాటం చేసిన ఒక వీరుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
1: అవును, ఆ పోరాటంలో స్వామి రామానంద తీర్థ చాలా ముఖ్యమైన నాయకుడు అని అంటారు. సో రామానంద తీర్థ గురించే కదా మనం మాట్లాడుకుంటుంది.
0: ఎగ్జాక్ట్లీ. కానీ ఈ పేరు ఆయన పెట్టుకున్న పేరు అనమాట. ఆయన అసలు పేరు వెంకటేష్ భగవంత్ రావు ఖడ్గేకర్. 1903 జన్మించారు ఆయన. ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత సన్యాసం తీసుకొని స్వామి రామానంద తీర్థగా మారన్నమాట.
1: ఓకే. అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కు ఆయన ప్రధాన నాయకుడు అయ్యారు కూడా అని విన్నాను, నిజమేనా?
0: అవును రానా, 1938 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత సత్యాగ్రహానికి నాయకత్వం వహించడానికి వారిలో ముందున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన స్వామి రామానంద తీర్థ. 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో నిర్వహించిన ఈ ఉద్యమంలో గాంధీజీ అనుమతి తీసుకొని వచ్చినప్పుడు నాంపల్లి స్టేషన్లో మన రామానంద తీర్థాన్ని అరెస్ట్ చేశారన్నమాట.
1: అంటే దేశం స్వతంత్రం అవ్వాలి అనే పోరాటంతో పాటు హైదరాబాద్ ప్రజలకు కూడా తమ గొంతు ఉండాలనే పోరాటం వీరు చేశారు కదా.
0: ఎగ్జాక్ట్లీ. స్వాతంత్రం అంటే కేవలం పాలకుడు మారడం కాదు,
1: ప్రజలకు మాట్లాడే హక్కు, తమ ప్రభుత్వం గురించి ప్రశ్నించే హక్కు, తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు కూడా ఉండాలి.
0: అదే స్వామి రామానంద తీర్థ కథ మనకి గుర్తు చేస్తుంది.
1: ఎస్. సో ఇక్కడ నిజాం అన్నారు కాబట్టి ఈ నిజాంల గురించి ఎప్పుడు విన్నా సరే బండెనక బండి కట్టి అనే పాట వినాలనిపిస్తుంది. సో నాతో పాటు శ్రోతల కోసం కూడా మీరు ఆ సాంగ్ ప్లే చేసేసేయండి.
0: వరంగల్ శ్రీనివాస్ గారు అండ్ కోరస్ పాడిన బండెనక బండి కట్టి పాట వినేసేయండి. మాట్లాడుకుందాం.

0: రానా, ఈరోజు మనం తెలంగాణలో ఎన్నో ప్రాంతాల గురించి, ఎన్నో గొంతుల గురించి మాట్లాడుకున్నాం, గుర్తు చేసుకున్నాం.
1: ఎస్ సవిరా, అడవిలోంచి వచ్చిన కుమరం భీమ గొంతు, పాలకుర్తి నుంచి వినిపించిన ఐలమ్మ ధైర్యం, అండ్ కడవెండి నుంచి రగిలిన కుమరయ్య త్యాగం,
0: ప్రజలను ఒక్కటి చేసిన రావి నారాయణ రెడ్డి గురించి, హైదరాబాద్ హక్కుల కోసం పోరాడిన స్వామి రామానంద తీర్థ గురించి మాట్లాడుకున్నాం.
1: ఎస్, వాళ్ళ జీవితాలు వేరు, కానీ వాళ్ళ పోరాటాలు వేరు, కానీ వాళ్ళందరిది ఒకటే ఒకటి, ప్రజల కోసం, ప్రజల కోసమే కొట్లాడారు.
0: ఇలా ఉండాల్సిందే అన్న అన్యాయాన్ని అంగీకరించకుండా ఇలా ఉండకూడదు అని నిలబెట్టిన ధైర్యం.
1: ఎస్, ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, మనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకుంటున్నాం. ఈ హక్కులు ఎంత సహజంగా అనిపించినా వీటి వెనుక ఎన్నో జీవితాలు, ఎన్నో త్యాగాలు, ఎందరో మంది ఆత్మ బలిదానాలు ఉన్నాయి.
0: అందుకే వాళ్ళను గుర్తు చేసుకోవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు,
1: మనకి వచ్చిన స్వేచ్ఛని మనం ఎలా ఉపయోగిస్తున్నామో అని ఆలోచించడం కూడా.
0: వాళ్ళు తమ గొంతును వినిపించారు.
1: ఎస్,
0: మన కాలంలో మన గొంతు ఏం చెప్తుంది? ఈ ప్రశ్నని మనతో మనం తీసుకెళ్దాం.
1: ఎందుకంటే చరిత్ర పుస్తకాల్లో ముగిసిపోదు, ప్రతి తరంలో కొత్తగా రాయబడుతూనే ఉంది. ఇదే ఇవాల్టి
0: తెలంగాణ. And wishing you all a very happy Independence Day. And మా ఇద్దరి ప్రయత్నంలో మేము ఈరోజు మన తెలంగాణలో జరిగిన పోరాటాల గురించి, యోధుల గురించి మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేశాం. అండ్ ఈ దేశంలో ఉంటూ, తెలంగాణలో అనే స్టేట్లో ఉంటూ, మనం మన దేశానికి ఏం చేయగలం, ఎలా మన దేశానికి ప్రోగ్రెస్ని తీసుకురాగలం అని ఆలోచించేలా చేయడానికే మేము చేసింది ఈ ప్రయత్నం. ఇప్పుడైతే పి సుశీల గారు పాడిన ఏ దేశం ఎగినా పాట వస్తుంది. మీ వంతు రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరేం చేయగలరు? ఆలోచిస్తూ ఉండండి. మీరు వింటున్నారు 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్లో టైం 9:16 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రిమ్ జిమ్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మనతో పాటు ఉన్నారు
1: ఆర్జే సవీరా.
0: ఎస్,
1: సో రాణా, ఈరోజు నాకు ఒక చిన్న కథ చెప్పాలని ఉంది రాణా.
0: ప్లీజ్ ప్లీజ్.
1: సో ఒక చిన్న ఊరు ఉందన్నమాట.
0: ఓకే.
1: ఆ ఊర్లో లక్ష్మమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమెకి పెద్దగా చదువు రాదు.
0: ఓకే.
1: ఎట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడమో తెలియదు. ఆమెకు తెలిసినల్లా ఒకటే, బట్టలు బాగా కుట్టడం వస్తుంది అనమాట.
0: ఓకే.
1: అయితే 1947లో మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది.
0: అవును, స్వాతంత్రం వచ్చింది.
1: స్వాతంత్రం వచ్చింది. ఊర్లో అందరూ ఆనందంతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఆ ఊర్లో ఎగిరేద్దాము అంటే జెండా లేదు.
0: ఓకే.
1: అండ్ దగ్గరలో దుకాణం లేదు, పెద్దగా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు.
0: మరి ఎట్లా చేశారు?
1: అప్పుడు లక్ష్మమ్మ ముందుకొచ్చింది. తన దగ్గర ఉన్న 3 రంగుల గుడ్డలను తీసుకుందన్నమాట.
0: ఓకే.
1: కుంకుమ రంగు చీర కొంగు, తెల్లటి పాత లుంగి, ఆకుపచ్చ రంగు రవిక గుడ్డ, వాటిని తీసుకొని రాత్రంతా కూర్చొని ఆమె జెండాని కుట్టింది. వేకువ జామున ఆమె చేతిలో ఒక చిన్న జెండా తయారు.

0: తయారైంది.
1: ఓకే,
0: ఈ కథ చెప్పేది ఏంటంటే స్వాతంత్రం అనేది ఎక్కడో పార్లమెంట్లో పుట్టలేదు. ప్రతి మామూలు మనిషి చేతుల్లో, వాళ్ళ చిన్న చిన్న త్యాగాల్లో, వాళ్ళ ప్రేమలో పుట్టింది. దేశభక్తి అంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, మనవంతు పని మనం చిత్తశుద్ధితో చేయటం అని.
1: సూపర్ సూపర్, చాలా బాగుంది స్టోరీ.
0: సో అది ఆన్ దిస్ 80th ఇండిపెండెన్స్ డే మేము గుర్తు చేయాలనుకున్న కథ. వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్టడీ క్లాక్ల టైం 9:22 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రిమ్ జిమ్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ వేడికే. ఈరోజుతో మా షో కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వీక్ మరో షోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు

0: అండ్ నెక్స్ట్ వీక్ మరో షోతో మళ్ళీ మేము ముందుంటాను. అప్పటి వరకు
1: స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్
0: అండ్ మా కోసం ఎదురు చూస్తూ ఉండండి.
1: అండ్ వన్స్ అగైన్ వీ విష్ యూ అ వెరీ
0: హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
1: సో ఇప్పుడు 9:30 వరకు మీరు రిమ్జిమ్ హైదరాబాద్ వింటారు. కొన్ని మంచి సాంగ్స్ క్యూ చేసి పెడుతున్నాము. అండ్ 9:30కి ఎగ్జాక్ట్గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 80వ స్వాతంత్ర దినోత్సవం అనంతరం న్యూఢిల్లీలో ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని తెలుగు అనువాదం వింటారు.
0: స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చంతుకు కట్టాలి రాశిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా
0: అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మార్మోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన ఆ మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత

ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి, మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది, అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది, కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాము. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు,
దక్షిణం కావచ్చు.

ఉప్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు, పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము, 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్

భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో టిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం, మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే, మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతి

విద్యుత్ ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో, అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము. తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది. కానీ నేడు దాదాపు 1,75,00,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాం. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు,
ఇప్పుడు సున్నా

మారిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో, అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం. మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవోభవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా,

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికి మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డిఏపీ ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డిఏపీని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది. గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మనిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది. భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది. మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన ఎఫ్టీఏ ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన ఎంఎస్ఎంఈలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ ఎఫ్టీఏ ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం

ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మన కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము, మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి, మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలను

అనుకుంటున్నాను. గ్లోబల్ మార్కెట్ లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్. ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది? ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భర సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ స్కేల్ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన

ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్, అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో, అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్థాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపి వేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టిలేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానికి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి.
గత కాలపు

విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కళలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కళని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు, మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతి పెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే, నా దేశ యువశక్తే. ఈ విజయాలకు ఆధారం వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1 లక్ష కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కళలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1 లక్ష కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్అప్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాం.

చాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి.

మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే, ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.5 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1,000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించాలని నిర్ణయించాం. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాం. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టంలో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 300 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి.

నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను, మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 325 పోటీలలో భారతదేశం దాదాపు 200 క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు, మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే, ఈరోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నశాముక్తి భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు, ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది, మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3.5 వేల మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా,

యుద్ధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతలున్నా భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట్ నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్ వెళ్ళాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్ళి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను,

ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి ఈ త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి. ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి. తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014వ సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలనని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి, సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆ గణాంకాల్లోని సూక్ష్మ అంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపరేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు. మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ను పూర్తి చేయండి, ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి, దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్

0: సింగ్. సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే, వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మీరింతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.